యజ్ఞేషు యజ్ఞపురుష సృష్టిస్థిత్యంతకారణం పరహంసైక జిజ్ఞాస్య స్వప్రకాశస్వరూపవాన్ మునిమృగ్యో దేవమృగ్యో మృగహస్తో మృగేశ్వరః మృగేంద్రచర్మ వసనో నరసి

అనాగలిత సాదృశ్య చిపుక శ్రీ విరాజిత ముగ్ధస్మిత వరీభాగ ప్రకాశిత రతాంగుర చారు చాంబేయ పుష్పాభ నాసికాపుటరంజిత వర వజ్రశిలాదర్శ

అంటే ప్రకృతిని నిరసించడం కాదు మన యొక్క ఈ శాస్త్రముల రహస్యం. ప్రకృతిలో పరమేశ్వర శక్తి ఉన్నది అని తెలుసుకో. ప్రకృతిని వస్తు దృష్టితో కాకుండా పరబ్రహ్మ దృష్టితో చూడు. అందుకు ఆ ప్రయోగించే పరమేశ్వరుడు ఈ ప్రకృతి నిండా దాగి ఉన్నాడు. కనుకనే ప్రతి ఆయుధము కూడా ఏమిటి అంటే భగవంతుని యొక్క అనంత లీలా విభూతులు ఆ ఆయుధాల్లో ఉంటాయి. పరమేశ్వరుడు ప్రతి ఆయుధాన్ని మనం నమస్కరించాలి. అందుకే శంఖం సదాహం శరణం ప్రపద్యే, చక్రం సదాహం శరణం ప్రపద్యే, గదాం సదాహం శరణం ప్రపద్యే, శాంఖం సదాహం శరణం ప్రపద్యే అని నారాయణుడి యొక్క శంఖ చక్ర గదా పద్మాన్ని ధనుస్సుని కూడా నమస్కరించాం. ఎందుకు వాటిని నమస్కరించాలి? ఎందుకంటే అవి మనల్ని ఎంత రక్షిస్తూ ఎంత శిక్షిస్తున్నాయో అంత రక్షిస్తాయి. వాటితోనే ఆయన రక్ష శిక్ష రెండూ చేస్తున్నాడు. ఏ ప్రకృతి యొక్క బాణాన్ని చూసి నువ్వు భయపడ్డావో ఆ ప్రకృతి బాణంతోనే ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. నిన్ననే చెప్పుకున్నాం మనం, నీటిని చూసి అది మన మీదుగా వరద వస్తూ ఉంటే అమ్మో అని భయపడిపోతున్నాం, భయపడి దూరం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. నిజంగా నీటికి దూరం వెళ్ళగలమా? ఆ నీరు బాధించడానికి వస్తే బాధ, కానీ ఆ నీరే రక్షించడానికి వస్తే శరణు అంటాం కదా. అందుకే స్వామి నీ ఆయుధాలు మాత్రం దాచేయకు. ఆయుధాలు కావాలి కానీ అన్ని హింసించకూడదు, అది వాటి పని ఒకటి ఉన్నదనమాట. అందుకే నీ ఘోర రూపమైన ఈ ఆయుధములు కూడా నేను నమస్కరిస్తున్నాను, ఎందుకంటే వాటి ద్వారా నీ యొక్క శక్తి వచ్చింది కదా. ఇది ఒక్కటి తెలుసుకోండి, మనల్ని ఏడిపించే వాళ్ళకు కూడా నమస్కారం పెట్టని నేర్చుకుంటాం మనం. ఎందుకంటే మనల్ని బాధించుతున్నాయి అంటే మనం చేసుకున్న పాపం కొద్దీ ఆ బాణం ద్వారా ఆయన బాధిస్తూ ఉంటాడు. మన చుట్టూ బాణాలు ఉన్నాయి, ఆలోచిస్తే మనల్ని ఏడిపించే బాణాలు ఎన్ని రకాలు నిన్ననే వివరించుకున్నాం. బాణాల అంపశయ్య మీద భీష్ముడు కాదు మనం ఉన్నాం, మన చుట్టూ అవి గుచ్చుతూనే ఉన్నాయి. మనం ఈ బాణాలన్నీ ప్రయోగించిన వాడు ఆ పరమాత్మ. ఇంకొక విషయం ఇక్కడ ఉన్నది, ఈ మనం అభిషేకం చేసేటప్పుడు సరే జ్ఞానం తత్వం ఒకవైపు ఉంచుదాం, ఇటువైపు వద్దాం. ఇందులో ఏ భావం చూపిస్తున్నాడు, మనిషి ఏ సమయంలో శరణు పెడతారు? వర్రీ టెన్షన్, అవును కదా, టెన్షన్ వర్రీ. ఏకంగా వచ్చింది, గట్టిగా తగిలింది అనుకోండి, ఇంక ఏడవడానికి ఉండం, బాధ లేదు. ఇది ఉన్నదే, అటు ప్రయోగము కాలేదు, ప్రయోగించకుండా ఊరుకోలేదు, ఎక్కువ పెట్టించాడు ధనస్సుని. అలాంటి రుద్రుణ్ణి ఇక్కడ జాణించాలి. ఎక్కువ పెట్టి నిలుచున్నాడు అంటే అర్థం దీన్ని టెన్షన్ అని అంటారు. మనిషికి జీవితంలో ఈ టెన్షన్సే. అందులో ఈరోజు మూడో క్లాస్ పిల్లవాడిని అడిగినా టెన్షన్గా ఉందండి అంటాడు. వాడికి పాపం పుట్టిన దగ్గర నుంచి టెన్షన్ తప్ప మరొకట్లేదు. ఇలాంటి టెన్షన్మయమైన జీవితం గడుపుతున్నాం. ఈ టెన్షన్స్ అన్ని పాపం కొద్దీ వస్తూ ఉంటాయన్నమాట. ఇంత టెన్షన్ రావడానికి ఎవడు కారణమో ఆయన్ని చూడడానికి మనకి అటెన్షన్ కావాలి. అది ఆయన ఎలా చూపిస్తున్నాడు ఈ టెన్షన్ అంతా అని అంటే ఎవడు చేస్తున్నాడు పరిశీలించండి. దీని వెనకాల ఉన్నటువంటి వాడు అని ఊరికే చేయడని చెప్పాడు ఆయన. అందుకోసం శరణ వేడి స్వామి అని అంటే వెంటనే రెండో మంత్రంలో ఎంత బాగా చూపిస్తున్నాడో చూడండి. యాత ఇషు శివతమ శివం బభూవతే ధను శివ శరవ్యాయాతవతయ నో రుద్రమృడయ. ఇది రెండవ మంత్రం. యాత ఇషు శివతమ, ఇప్పుడేమంటున్నారు, నీ బాణములు ఏవైతే శివతమా, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్ బెటర్ బెస్ట్ అని, ఉత్తర ఉత్తమ అని ఉంది కదా, తమ అంటే బెస్ట్ అనేటువంటి దానికి వాడతారు. శివతమ, శివ అంటే మంగళం శాంతం అని అర్థం. శివతమ అంటే మంగళముల్లో కల్లా అత్యంత ఉత్కృష్టమై ఉన్నటువంటి నీ ఇషువు ఏదైతే ఉందో అది మమ్మల్ని ఆనందింపజేయుగాక. అంటే ఆ బాణముతో ఆనందకరమై మంగళకరమైన నీ యొక్క బాణముతో మేము ఆనందింపబడుదుముగాక అని చెప్తున్నాడు. ఇషువు ఏమైపోయింది? శివతమ అయిపోయింది. వాడు తర్వాత ఇషువు తర్వాత ధనుహు, ధను ఆ ధనస్సు కూడా శివం బభూవ, శివముగా మారిపోయినది. ధనస్సు కూడా శివమైపోయింది. ఎన్ని శివం శివం మారిపోతున్నాయి. ఉగ్రత అంతా కూడా శాంతం, శుభం, కళ్యాణం, మంగళం ఇవన్నీ అయిపోతున్నాయి. అందుకే ధనుస్సు శివమైపోయింది. ఎప్పుడైతే ధనుస్సు శివమయ్యిందో సరే నా కంటికి కనబడుతున్న ధనుస్సు, నా కంటికి కనబడుతున్నటువంటి బాణము, ఈ రెండు శివమైపోయి బాగానే ఉంది. ఇప్పుడైతే ఒక్క బాణం కనబడింది, కానీ ఇంకెన్నున్నాయో అమ్ములు పొదులు. మనకేం తెలుసు, కాలం అనే అమ్ములు పొదులు, ప్రపంచం అనే అమ్ములు పొదులు, ఆయన ఎన్ని బాణాలు దాచుకున్నాడో. ఈ బాణం నుంచి తప్పించుకుంటే రేపు పొద్దున మరో బాణం అందులోంచి తీయొచ్చేమో ఆయన. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు? శరవ్య, శరవ్యం అంటే అమ్ముల పొది. శరములు దేని ఎందు ఉంటాయో వాటికి అమ్ములు, వాటిని అమ్ముల పొది శరవ్యము అని అంటారు.
అది ఏదో అది కూడా శివ, అది కూడా మంగళకరముగా ఆగుగాక, అది విశేషం. అంటే బాణాలు ధనస్సు ఈ రెండు శాంతమైపోయాయి. ఇప్పుడు అమ్ముల పొదిలో ఉన్నవి కూడా శాంతమైపోయాట. అంటే రేపు పొద్దున్న వచ్చేవి కూడా నాకు శుభంగానే ఉండాలి, ఇప్పటిదాకే కాదు భవిష్యత్తులో కూడా నాకు ఎటువంటి వేదన రాకూడదు అనడం. అందుకే ఈ మంత్రములు మనకు అన్ని వేదనలు పోగొట్టగలవు, ఎందుకంటే ఇందులో ఇంత చక్కటి భావం ఉంది కనుక. ఇక్కడ మరొక కొంచెం మానసికంగా మీరు గమనించండి, మొదట నమస్కరించినప్పుడు ఏమంటున్నారు, బాణాలకు నమస్కారం ధనస్సుకి నమస్కారం అన్నారు. అక్కడ అమ్ముల పొది ప్రసక్తి లేదు, ఇక్కడ మాత్రం అమ్ముల పొది ప్రసక్తి వచ్చింది. అంటే కొంచెం కామ్గా ఉంటే అన్ని అబ్జర్వ్ చేస్తాం మనం, వేదన ఉన్నప్పుడు మాత్రం కనిపించేదే కనిపిస్తుంది. ఇప్పుడు మొదట ఆ బాణమే కనబడింది కనుక దానికే ముందు నమస్కారం పెట్టాడు. ఆయన ప్రార్థించిన వెంటనే శివం చేశాడు, చూడండి అది ఆయనకున్న దయ. అందుకే రెండో మంత్రంలోనే శివ అయిపోయాను నేను, అవన్నీ ప్రసన్నమైపోయాయి. ప్రసన్నమైపోయాక ఆయన అమ్ముల పొదు కూడా కనబడ్డాయి. ప్రసన్నమైపోయాయి కదా అని చదికర పడి కూర్చుని అమ్మయ్య అనుకుందామంటే అమ్ముల పొదు కనబడిందే, అమ్మ వద్దు బావ అమ్ముల పొదు కూడా శాంతిగా ఉంచు అనడం. అంటే ఇక్కడ మనం ప్రార్థిస్తున్నటువంటి ఆ మహర్షి యొక్క దర్శన శక్తిని మనం భావించితే ఇక్కడ మనం గ్రహించగలం. ఈ విధంగా మారిపోయినటువంటి నీ బాణములు ధనస్సు నీ అమ్ముల పొది వీటితో నహ మృడయ, మమ్ములను ఆనందపరచు. మృడ అంటే ఆనందము అని అర్థం, మృడయ అంటే ఆనందపరచు అని ప్రార్థించారు. ఇప్పుడు మనకేమయ్యాయి, ఆయన ఆయుధములన్నీ కూడా ప్రసన్నాలైపోయాయి. పరమేశ్వరుడి ఒక్కొక్క ఆయుధం కూడా చాలా దివ్యములైనటువంటి ఆయుధములు. పినాకం ఆయన యొక్క ధనుస్సు, అలాగని శూలపాణి, వివిధములైన ఆయుధాలతో ఖట్వాంగము మొదలైనవి ధరించి ఉంటాడు. అనంతహస్తుడు, దశభుజుడు, చతుర్భుజుడు అన్నీ పరమేశ్వరుడే. వీటన్నిటి ద్వారా ఆయన ప్రయోగించే ఆయుధాలన్నీ కూడా వివిధములైన శక్తులకు సంకేతాలు. ఇవన్నీ కూడా దాచిపెట్టిమనట్లేదు, చూడండి ఇక్కడ ఇవన్నీ వదిలేసాయి అనట్లేదు, ఇవన్నీ ఉంచు నాకు శుభంగా పరిణమించాలి. అంటే ఈ ప్రకృతిలో ఆయన ప్రయోగించే సర్వరూప శక్తులు కూడా శుభమగ్గుగాక. ఈ బాణాలు ఈ ధనుస్సు లేకపోతే ఈ ప్రపంచం లేదండి, అందుకు అవన్నీ కూడా శాంతముగా ఉండాలి అని ఇక్కడ అడిగి, ఇప్పుడు ఈ మంత్రంలో మనకి కేవలం ఆయన యొక్క ఆయుధములను మాత్రమే వర్ణించారు. అటు తర్వాత ఏం చూపిస్తున్నారంటే, యాతే రుద్ర శివా తనూహు అఘోర అపాపకాశిని తయా నహ తనువ శంతమయ గిరిశంత అభిచాకసీహి. ఇది శబ్ద విభజన. పరమేశ్వర ఇప్పుడు ఇందులో మీకు ఎక్కడా కూడాను స్వామి యొక్క ఆయుధముల వర్ణన లేదు, ఆయుధాలు వదిలేశాం అంటే వర్ణించడం వదిలేశాం, దాని గురించి దృష్టే లేదు. ఇప్పుడు ఆయుధములపై దృష్టే లేదు, ఆయుధాలు ప్రసన్నములైపోయే. ఇప్పుడు ఆయుధాలు ఎవడువో ఆయన్ని మాత్రం వదలం మనం, ఆయనే అన్ని చోట్ల కనిపించాలి అని అడుగుతున్నారు ఇక్కడ. ఎలా కనిపించాలి అంటే శివాతను, అది ఓ రుద్ర నీ తనువు, తనువు అంటే రూపం, నీ తనువు శివ అత్యంత శుభకరము మంగళము ప్రసన్నము శాంతము అయిన నీ తనువు. అంతకుముందు ఉగ్రంగా కనిపించిన స్వామి మూడో మంత్రంకి వచ్చేటప్పటికే ప్రసన్న తనువు అయిపోయిందిట. అది ఎలా ఉన్నది, అఘోర. అఘోర తత్వం గురించి మనం చెప్పుకున్నాం కదా, ఘోరము కానిది అఘోరం, అంటే ఏమాత్రము బాధాకర లక్షణం లేనిది, పూర్ణంగా ప్రసన్నమైనటువంటి ఆ స్వరూపం అది శివ అఘోర అపాపకాశిని. మూడు లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ స్వామి యొక్క ఆ తనువుకి. ఒకటి శివ, శివ అంటే అత్యంత నిర్మలమైనది, శుద్ధమైనది, శుభంకరమైనది, శాంతమైనది, క్షేమంకరమైనది అయినటువంటి తనువు. ఇది ఎలాంటిది, అఘోర, ఏమాత్రము బాధించే లక్షణము లేనటువంటిది. ఇది అపాపకాశిని, ఇది విశేషం. పాపమును ప్రకటించేటటువంటిది దేహములు వేరు, అవన్నీ మనం చూస్తున్నవి. అపాపకాశిని ఎటువంటి పాపాదుల యొక్క స్పర్శ లేనటువంటిది, పాపస్పర్శ లేనిది, అంటే అజ్ఞానం యొక్క స్పర్శ లేనిది. అజ్ఞానం అనేటువంటిది ఏమాత్రము లేదు, పూర్ణ జ్ఞానమయ స్వరూపము పరమేశ్వరుడు, అది చెప్పడం. అపాపకాశిని అంటే పూర్ణ జ్ఞానమయమైన స్వరూపము. కాశిని అనే మాట ఇక్కడ ఉంది చూడండి మీరు, కాశీ అనే మాట, కాశిని అనే మాట, కాశము అనే మాట, ప్రకాశము అనే మాట ఒకటే అర్థం, వెలుగుతో కూడినది అని అర్థం. అపాపకాశిని అంటే జ్ఞాన ప్రకాశముతో కూడినది, అంటే వెలిగి వెలిగించేది ఏదో అది ప్రకాశం. పరమేశ్వర స్వరూపం స్వయం ప్రకాశం, సర్వతో ప్రకాశం, సర్వ ప్రకాశకం,
అయినటువంటి లక్షణంతో కూడినది. అది తన తనంత తాను వెలుగుతోంది, ఎవడో వెలిగించక్కర్లేదు. అక్కడ జ్యోతి ఎలా ఉంది, వెలుగుతోంది అంటే టార్చ్ లైట్ పెట్టి చూపిస్తామా జ్యోతిని? అలాగే పరమేశ్వరుడు విశ్వాన్నతిని వెలిగిస్తున్నాడు, కానీ ఆయన వెలిగించేది ఇది లేదు, ఆయన స్వయం ప్రకాశకుడు. అందుకే నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం అని ఉపనిషత్తు చెప్తున్న విషయం అదే. సూర్య చంద్రాదులకు కూడా అతీతమై వారందరికీ వెలుగిచ్చేటువంటిది అదే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ అని గీతలో పరమాత్మ చెప్పినటువంటి విశేషం అది. ఇలా ఉన్నటువంటి న శశాంకో నపావకహ అని వివరించారు కదా గీతలో, అలా ఉన్నటువంటి అపాపకాశిని కేవలము జ్ఞానమును మాత్రమే, అపాపము అంటే జ్ఞానము, ఆ జ్ఞానమును కాశిని ప్రకాశింపజేసేటువంటిది నీ శరీరం. శివ అనగానే ప్రసన్నత ఆనందం కనిపించింది. అది ఇక్కడికి వచ్చేటప్పటికీ అపాపకాశిని జ్ఞానము అంటే పరమేశ్వర స్వరూప లక్షణం ఏమిటి, జ్ఞానానంద విగ్రహము అది. ఆ జ్ఞానం ఎలాంటిది, ఇలా వచ్చి అలా పోయేది కాదు, ఎందుకంటే ఎప్పుడూ ఉన్నది. అందుకే ఆ జ్ఞానానికి లక్షణం సదానందం, సచ్చిదానంద విగ్రహుడు అని దీని యొక్క అర్థం. అందుకే అఘోర అపాపకాశిని శివాతనూహు, ఏది ఉన్నదో అది ఎంత దివ్యమై మంగళమై ఉన్నది అంటే, సరే ఈ శరీరం బాగుంది స్వామి, మరొకటి ఏదైనా గొప్ప శివంకరమైన శరీరం కనిపిస్తే బాగుంటుందేమో అనడానికి లేదుట. మళ్ళీ ఆ శరీరాన్నే వర్ణిస్తున్నాడు, అంటే భగవద్ రూప వర్ణన భక్తుడికి విసుగురాదు, ఎన్ని మార్లైనా అదే తలుచుకుంటూ ఉంటాడు. అందుకే తయా అన్నహ తనువా, ఆ తనువుతోనే స్వామి మమ్మల్ని అంతా ప్రకాశింపజేయవయ్యా అని అడుగుతున్నారు. చాలా గొప్ప విశేషమైన భావన ఇది. ఏ శరీరంతో జ్ఞానానందమయమైన విగ్రహంతో కనిపించేవో ఆ మంగళకరమైన తనువుతో మమ్మలను ప్రకాశింపజేయు, ప్రకాశం నీదే కాదు మాకు ప్రకాశాన్ని అందజేయు. ఎలాగా, అభితః చాకసీహి, ఇది విశేషం. అభిచాకసీహి అనేది చాలా గొప్ప మాట ఇక్కడ ఈ వైదిక శబ్దంలో. అభితః అంటే అన్ని వైపులా అన్ని విధములా. చాకసీహి అన్నప్పుడు కూడా కాశ శబ్దం ఇక్కడ మీరు చూడవచ్చు. దానివల్ల సర్వత్రా కూడా మాకు ప్రకాశమును కలిగించు అంటే అర్థం ఏమిటి అంటే, మనం అంధీభూతమై ఉండిపోయాం, వెలుగును గుర్తించలేని లక్షణంలో ఉన్నాం, మనలో ఉన్న స్వయం ప్రకాశక శక్తిని గుర్తించలేకపోతున్నాం. ఇది సర్వత ప్రకాశమైనటువంటి గొప్ప వస్తువు ఒకటి ఉంది మన దగ్గర ఉన్నది, అది సర్వత్రా ప్రకాశించేటువంటి వస్తువు, దానిని నేను తెలుసుకోగలగాలి అనేటువంటి. యస్మిన్ విజ్ఞానే సర్వమిదం విజ్ఞాతం, ఏది తెలిస్తే అంతా తెలుస్తోందో అదే బ్రహ్మజ్ఞానం అని చెప్పారు కదా. ఆ అంతా తెలియడం అనేది అభిచాకసీహి అనే మాటతో చూపిస్తున్నాడు. సర్వత్రా అదే భాషించుట, ఏది భాషించుట, ఏది కనిపించిందో ఇక్కడ అపాపకాశినే నిర్మలమైన జ్ఞానానందమయమైన స్వరూపం అదే సర్వత్రా మాకు గోచరించుగాక. అంతేకాదు అందులోని వాళ్లమే మేము కూడా తెలిసిపోతే మేము అలా ప్రకాశించే వాళ్ళమే కదా. అందుకే అభిచాకసీహి మమ్మలను అలా ప్రకాశింపయ్యు అంటే సర్వత్రా ప్రకాశము గలవారినిగా చెయ్యుము అని అంటున్నాడు. మనకి స్వయం ప్రకాశకత్వం ఉంది, సర్వత ప్రకాశకత్వ లక్షణం ఉంది, మనలో ఈశ్వరత్వం ఉంది, అది మనం గుర్తించకపోవడమే వెలుగు లేకపోవడం. దీని ముందు దీపం మీద పెట్టిన పెంకులాగా అజ్ఞానం అనే పెంకు ఒకటి పేరుకుపోయింది, అది కానీ పోయిందా? మనం కూడా సర్వత ప్రకాశకులం అయిపోయాం. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు అంతటా భాషించేవాడవుతున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్పిన విషయం ఇదే. అందుకే రుద్రం ఉపనిషత్తును ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది కదా. దీనినే ఆత్మబుద్ధి ప్రకాశకం అని ఉపనిషత్తు మరొక తోట తెలియజేసింది, స్వాత్మ ప్రకాశమని. ఎప్పుడైతే పరమేశ్వరుడు తన జ్ఞానమయమైన ఆనందమయమైన విగ్రహంతో కనబడ్డాడో మనకున్నటువంటి అజ్ఞానావస్థలన్నీ దాటిపోయే. అందుకే ఆయుధాలు వర్ణించి ఆయన రూపం దగ్గర కూర్చున్నాడు అంటే ఆవరణలన్నీ అతిక్రమించి ఆవరణాతీతంగా నిరావరణ స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి గ్రహించిన తర్వాత ఇంకా వీడికి మాత్రం ఆవరణలు ఏముంటాయి? అందుకు ఆ స్వరూపాన్ని మించిన శుభం లేదు గనక తయానస్తనువ క్షంతమయ. ఇది ఒక అందమైన మాట అండి. ఈ మంత్రంలో రెండు అందమైన మాటలు, అభిచాకసీహి శంతనువ, అది శంతమయ. శం తమ ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. శం అంటే శాంతం సుఖం, ఆ శాంతి అనే మాటలో కూడా శం ఉంది కదా, శమనము. అన్నీ తొలగిన తర్వాత కలిగే ఒక మహదానంద శాంత స్థితి ఏదో అది శం. ఆ శాంతంలో ఇది పోయింది ఇంకా కొంచెం ఉంది అని ఏం మిగల్లేదు, పోవాల్సినవన్నీ పోయాయి. అప్పుడు లభించే నిర్మల అఖండ ఆనందమే శం.
దీనిని మించింది లేదు గనక శంతమయా అంటే పరమేశ్వరుడి స్వరూపం ఏమిటి? శంతమ స్వరూపం. అది విశేషం. పూర్ణ ఆనందం, పూర్ణ ప్రసన్నత, పూర్ణ శాంతమే పరమేశ్వరుడి యొక్క స్వభావ స్వరూపం. మరి మన్యవే లేదు. పూర్ణ ప్రశాంత స్థితిలో ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క అఖండ సచ్చిదానంద ప్రశాంత శివ తనువు ఏదైతే ఉందో అదే నాకు సర్వత్రా కనబడుగాక. అది విశేషం. అన్ని చోట్ల కూడా నాకు ఆ ప్రసన్నమైన స్వరూపమే గోచరించాలి అనుకుంటే ఇంకా జగత్తులో అతనికి వేదన ఉంటుందా? ఆలోచించండి. ఇది గొప్ప దర్శనం, ఇది గొప్ప అనుభూతి. పరమేశ్వరుని యొక్క ప్రశాంత స్వరూపమే అన్ని చోట్ల గోచరించాలి అనేది ఈ మంత్రం యొక్క తాత్పర్యం. అంటే ఇందాక చెప్పినట్లు ప్రకృతిలో మనల్ని బాధించే వాటిలోనూ ఆనందింపజేసే వాటిలోనూ అన్నింటిలో కూడాను ఆ పరమాత్మ ప్రకాశం మనకు కనిపిస్తే సర్వం శాంతమయంగా ఉంటుంది. అందుకే మహాత్ములు మనం చూస్తున్న ప్రపంచాన్నే చూస్తారు, మనం చూస్తున్న జీవితాన్ని చూస్తున్నప్పటికీ వారి శాంతావస్థలో ఉండడానికి కారణం వారికి ప్రతి అణువునా కూడా శాంతమయా అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపమే గోచరిస్తుంది. వారికి సర్వత్రా కనిపించేది ఆ శాంతకరమైన పరమేశ్వర స్వరూపమే. అందుకే వారికి ప్రతి చోట శాంతే లభిస్తుంది. వారి దుఃఖాలకి వాటికి దిగుళ్ళకి లొంగట్లేదు. అందుకే కదా ప్రహ్లాదు అంత ఆనందంగా ఉన్నాడు, ఎంత కొడుతున్నా ఎంత తిడుతున్నా. ఎందుకంటే ఈ శంతమయా అయినటువంటి ఆయనే గోచరిస్తున్నాడు ఆయనకి అన్ని చోట్ల. అందుకే నిత్య ప్రశాంతులు, వాళ్ళ ప్రశాంతత ఎప్పుడూ చెదరదు. ఆ నిత్య ప్రశాంతత సర్వత ప్రశాంతత అనేటువంటిదే అభిజాకశిహి అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం. ఇది మనం బ్రహ్మవిద్య పరంగానో లేదా పరమేశ్వరుడు మనస్సుకు తగలగానే చాలు, ఆ శాంతమైన ఆ స్వరూపాన్ని చూడగానే సర్వము ఆనందమయంగా శాంతంగా మనకు లభిస్తుంది అనేటువంటి భక్తి భావనతోనూ గ్రహించవచ్చు. ఇలా కాకుండా లౌకికంగా చూస్తే మనం పడుతున్న బాధలు ఏ ప్రకృతి శక్తుల ద్వారా పడుతున్నామో అవి పరమేశ్వర స్వరూపాలను తెలిసి శరణి పెడితే వెంటనే ఆయన దాన్ని శాంతింపజేసి తనదైన శాంత లక్షణాన్ని ఆయన దాని నుంచి మనకి ప్రసరించి ఆనందింపజేస్తున్నాడని భౌతిక స్థాయి నిర్వచనం చెప్పు తృప్తిపడ్డా పడచ్చు. మొత్తానికి పరమేశ్వరుడు తన యొక్క ప్రశాంతమైనటువంటి స్వరూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈశ్వర స్వరూపం ఎటువంటిది? ప్రకాశక స్వరూపము, సుఖప్రదాయక స్వరూపము. అందుకే శివ అభిచాకశీహి ఈ మాటలన్నీ కూడా ఉన్నాయే అపాపకాశిని, ఇవి జ్ఞానదాయకము, ఆనందదాయకము, మంగళదాయకము అని చెప్పడానికే మూడు రకాల లక్షణాలు చెప్పాడు. అంటే ఈశ్వర స్వరూపాన్ని ఆశ్రయించడం వల్ల మనకు లభించేవి ఈ మూడు. ఉప్పు వస్తువుని ఆశ్రయిస్తే ఉప్పు లభిస్తుంది, తీపి వస్తువుని ఆశ్రయిస్తే తీపి వస్తువు లభిస్తుంది, జ్ఞానానంద శుభస్వరూపుని ఆశ్రయిస్తే జ్ఞానానంద శుభములే లభిస్తాయి. అందుకు ప్రయోజనం ఏంటి? అభిచాకసీహి, అంతటా ఆయనను దర్శించడమే ప్రయోజనం అని చెప్పి ఇక్కడ గొప్ప సంబోధన చేశారు. గిరిశంత, గిరిశంత అంటే గిరియందు ఉండువాడు. గిరియందు ఉండి ఏం చేస్తున్నాడు? అక్కడ శంత సుఖమును ఇచ్చువాడు, గిరియందు ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడు పరమేశ్వరుడు అందరికీ. ఏ గిరియందు ఉన్నాడు? వెంటనే మనం స్థూలోపాసనలో ఇదేమి తప్పులేదు, ఉపాసనా పరులకి వెంటనే ఈశ్వరుని ధామం గుర్తొస్తుంది, అది కైలాసగిరి. కైలాసగిరియందు ఉండి అక్కడ నుంచి సుఖాన్ని తట్టి ప్రసరిస్తున్నటువంటి వాడు ఆయన. అంటే గిరిశంత అని సంబోధించారు. ఓ గిరివాస, కైలాసగిరివాస. అలాగే ఆయన గారి శ్రీమతి గారు కూడా గిరిపుత్రే, అందుకు ఆయన గిరీశంత, కొండల యందు తిరిగేవాడు. ఆయన పేరు గిరీష్.

0: అందుకు సర్వోన్నత స్థానములో సర్వాతీత స్థానములో ఉన్నటువంటి వాడు. మీరు అలాగే ఉన్నతంగా ఉన్నవాడు అందరిని అనుగ్రహించగలడనేది మనం లోకంలో ఆలోచించినా తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఉపమానానికి చెప్పే విషయం నిజానికి ఉపమానం కాదు, అదే శివస్వరూపం. అది కూడా త్వరలోనే చెప్తాను. ఏమిటి ఉపమానం అంటే, మనందరికీ పైన ఉన్నతంగా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? సూర్యభగవానుడు. ఆయన సర్వోన్నతంగా అక్కడుంటే ఆయన ప్రసరించుతున్న వెలుగు ఎలా ప్రసరిస్తుంది చూడండి. విశ్వమంతా పరచుకుని అందరినీ ఆనందింపజేస్తుంది ఆ ఉన్నతంగా గిరియందు ఉన్నటువంటి ఆయన యొక్క వెలుగు. విశ్వంలో అందరూ ఆనందిస్తున్నారు, ఇందరిని ఆనందింపజేయడానికి ఆయన ఉన్నతంగా ఉన్నాడు. అలాగే గిరీష్ అంతా, సర్వోన్నతుడివైన స్వామి, నువ్వు మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తున్నాడు గనకే అభితాకసీహి అని అనగలిగారు. అన్ని వైపులా నీ వెలుగును మాకు చూపించు, వెలిగే వాళ్ళని చెయ్యు అనడం కూడా మనం సూర్యభగవాన్ని భావిస్తున్నట్లే. ఓ సూర్యభగవానుడా, అన్నిటా నీ వెలుగులు ప్రసరింపజేసి మమ్మల్ని వెలిగే వాళ్ళని చెయ్యు. అంతే కదండి, సూర్యుడే అనుగ్రహించకపోతే మనం వెలిగే వాళ్ళం అవుతామా? అవతల వాళ్ళకి కనిపించాం. అసలు మనం వెలిగే వాళ్ళం కావాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు వెలిగే కావాలి వాళ్ళు కావాలి అంటే ఉన్నత భూమికలో ఉన్నటువంటి సూర్యభగవానుడు తన యొక్క అపాపకాశిని అఘోరా శివ అయిన కాంతుల్ని ప్రసరింపజేస్తూ కనిపిస్తేనే కదా మనం ఇలాగున్నాం. ఉదాహరణకు ఒక్క సూర్యుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి సూర్యులకు సూర్యుడైన పరమేశ్వరుడు సర్వోన్నతుడై విశ్వానికి అంతటికీ వెలుగునందిస్తున్నటువంటి వాడు. ఇది ఇక్కడ భావన. అలాగా ఉన్నత భూమికల యందు ఉన్న ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగా. కానీ ఈ ఒక్క పరమేశ్వరుడు ఎవడికి వాడికి అన్నట్లు కనబడతాడు చూడండి. ఇది విశేషం. ఇది ఎవడు ఆశ్రయిస్తే వాళ్ళ వాడన్నట్లే కనబడతాడు. అంతే కదండి, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అని పోతన భాగవతకారుడు అంత చక్కగా చెప్పాడు. ఒకే సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించినట్లుగా ఆ పరమేశ్వరుడికి అదే లక్షణం. అందుకు ఆశ్రయించిన వారిని అనుగ్రహించే స్వరూపంతో సర్వత్రా తన అనుగ్రహాన్నే వాడికి చూపించగలుగుతున్నాడు ఆయన. అది విశేషం. అలాంటి గిరిశంత అనే మాటలు గిరియందు ఉన్నవాడా అని అర్థాన్ని ఇక్కడ తీసుకున్నాం. అటు తర్వాతి మంత్రంలో యామిషం గిరిశంత హస్తే విభర్ష్యస్తవే శివాం గిరిత్ర తాం కురు మా హింసే పురుషం జగత్. ఇది అటు తర్వాత చెప్పినటువంటి మంత్రం. స్వామి, నీ యొక్క ఆ ఇషువు, ఇక్కడ కూడా స్వామి యొక్క బాణాన్ని స్తోత్రం చేస్తూ, ఇది దేనికోసం ధరించి ఉన్నామంటే పాపులపై ప్రయోగించడానికి ధరించినటువంటి ఆ ఇషువు ఏదైతే ఉందో అది శివాం కురు, దాన్ని శుభంగా మార్చు. శుభంగా మార్చి ఏం చేస్తావంటే పురుషం జగత్, ఈ రెండింటినీ కాపాడు అన్నాడు. పురుషుణ్ణి జగత్తుని కూడా కాపాడు, శుభంకరంగా మలచు. ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే, వేదము భౌతికమైన కోరికలన్నీ కోరింది, కోరకపోలేదు. నేను బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి అని మనకి పనికిమాలిన వేదాంతం ఒకటి మధ్యలో ప్రవేశించి కోరుకోవడం అనే తప్పనుకునే సిద్ధాంతానికి వచ్చాం. కానీ వేదం చక్కగా కోరుకుని తప్పేం లేదు. ఇచ్చేవాడెవడో తెలిసాక ఆయన్ని కాకపోతే ఎవడు నేను కోరుకుంటాం, ఇచ్చేవాడు ఆయనే అని తెలిసి కోరుకోవచ్చు. అందుకే వేదంలో ఈ మంత్రాలకి నేరుగా ఉన్న అర్థాన్ని తీసుకుంటే పర్వాలేదు. దానికి ఏదో దూరానికి పోయి వేదాంతపరమైన అర్థం చెప్పాలని ప్రయత్నం చేయక్కర్లే. ఇక్కడ ఉన్నది ఇక్కడే తీసుకుందాం. వేదాంతము వేదమే చెప్పింది, మళ్ళీ ఈ విషయము వేదమే చెప్తుంది, రెండు తీసుకుందాం. మరి ఇది ఈ మంత్రాన్ని ప్రయోగించి భౌతికమైన ప్రయోజనం పొందుతున్నప్పుడు దీనికి భౌతిక అర్థం లేదని ఎలా చెప్పగలం? భౌతిక అర్థం తప్పకుండా ఉంది. ఎంత కాదనియండి, ఉపనిషత్తు ఎంత చదవనియండి, మనకు ఏదో కబురు వచ్చింది, ఇంట్లో ఏదో బాధ కలిగింది ఎవరికో అని బాధపడకుండా ఉంటామా? బాధ కలిగింది. మరి బాధ కలిగినప్పుడు బాధ పోగొట్టిన పరమేశ్వరుని అడగడంలో తప్పేంటండి? అడగచ్చు. అందుకే స్వామి, ఏ ఇషువు ఉన్నదో బాధిస్తున్నది ఆ ఇషువు శివముగా మారి పురుషం జగత్, పురుషులని ఈ పురుషుణ్ణి జగత్తుని కూడా మా హింసీహి హింసించకుండుగాక అని అంటున్నారు ఇక్కడ. ఆ హింసించేటువంటి బాణములు పురుషుణ్ణి జగత్తుని హింసించవద్దు అని. ప్రతి మనిషికి ఉన్నటువంటి రిలేషన్స్ ఈ రెండే, పురుషం జగత్. పురుషం అంటే అర్థం మనలాంటి తోటి మానవులని పురుష అని అంటారు. జగత్ అంటే మనకు నిత్య జీవితంలో సహకరించడానికి మనం సమకూర్చుకున్నవన్నీ జగత్. అది విశేషం. అంటే మన గృహ ఆరామ క్షేత్ర గో మహిష్యాదులు అని వైదిక అర్థం. ఇక్కడ జగత్ అంటే, జగత్ అంటే కదులుతున్నవి అని అర్థం. పురుషుడు అంటే నీలాంటి వాడే మరొకడు. ఇక్కడ మగవాడు ఆడదే అని అర్థం తీయద్దు. మనతో సంబంధం ఉన్నటువంటి
1: కళ

పుత్ర మిత్ర కళత్ర ఇత్యాది బంధనములన్నీ కూడా పురుషం అనే శబ్దంతో చెప్తున్నారు. జగత్ అనేటువంటి శబ్దము మనకి నిత్య జీవితానికి పనికొచ్చే గృహ క్షేత్ర ఆరామాదులన్నీ కూడా. ఇవి గమనించినప్పుడు ఇవన్నీ క్షేమంగా ఉండాలని, విహింసింపబడకూడదని కోరుకోవాలి. అంతేగాని ఇవన్నీ కూడా బంధన హేతువులండి, ఇవేవి అక్కరలేదు అని అంటాడు. ఎప్పుడు? వాళ్ళు ఆవిడ పెట్టిన వంట తిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనం పెడుతూ ఉంటే ఆ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని ఈ గృహేషణ, దారేషణ, ధనేషణ, పుత్రేషణ ఇవేన్ని వృధా అండి అంటాడు. ఇవన్నీ సమకూరేక ఆ మాట్లాడుతున్నప్పుడు టీ తేవడంలో ఆలస్యమైతే అప్పుడు చూపిస్తాడు వాడికి. అందుకు ఇవ ఈ వేదాంతములన్నీ కూడాను మనం ఇప్పుడు ఆత్మవంచనలకు వాడుతున్నాం. లక్ష్యం అదే నేను కాదనడం లేదు, కానీ వీటిని నిర్లక్ష్యం చేయవలసిన విషయాలు ఇవి కావు. ఇవి పరమేశ్వరుని యొక్క కృప వల్ల లభించేవే. ఒక గృహం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఒక గృహం అంటే యజ్ఞ సదనం. ఆ యజ్ఞ సదనంగా నీ గృహంలో నువ్వు ధర్మ కార్యక్రమం చేయడం వల్ల ఈ నువ్వు రుణ విమోచనం పొంది తర్వాత జ్ఞానానికి హేతువైనటువంటి పరిస్థితికి వెళ్ళగలుగుతున్నావు. కనుక అవన్నీ క్షేమంగా ఉండాలి. నువ్వు ఎవరి వల్ల బ్రతుకుతున్నావో, నీ వల్ల ఎవరు బ్రతుకుతున్నారో వారందరి క్షేమం కోరుకోవలసిన బాధ్యత నీది. అందుకే రుద్రం అందరి క్షేమాన్ని కోరుకుంటుంది. పురుషం జగత్ అంటే నేను చూస్తున్న ప్రపంచం, నేను అనుభవిస్తున్న ప్రపంచం, నేను వింటున్న ప్రపంచం, నా సమస్త ఇంద్రియాల్లోకి ఏది అనుభవానికి వస్తుందో ఈ జగత్ అంతా క్షేమంగా ఉండాలని కోరుకునే వాడు కన్నా ఇంకెవడు కావాలండి జగత్తుకి? నేను చూస్తున్న దేశం బాగుండాలి అంటే చాలు, యొక్క మంత్రం చెప్తే చాలు, ఉదయం పేపర్లో బ్యాడ్ న్యూస్ రాదు. భద్రం కన్నే విశ్రుణియామ దేవా, శుభమే వింటాను శుభమే చూస్తానంటే టీవీ ఆన్ చేసిన బ్యాడ్ న్యూస్ వినిపించదు. అంటే రుద్రం చక్కగా పారాయణ చేసే వాళ్ళు ఎక్కువైతే దేశం అంతా క్షేమం ఉంటుందన్నమాట. అందుకు నీ బాణములు గృహక్షేత్ర ఆరామ ఈ పుత్ర మిత్ర ఇత్యాదుల వేటిని కూడా బాధించకుండుగాక అని చెప్పారు. విష్ణు పురాణంలో కూడా మనకి మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఇంద్రుడు ఒక మాట అంటాడు, అమ్మా మమ్మల్ని విడిచిపెట్టకు. మాత్యజే తమ్మ విడిచిపెట్టరాదు. దేనిని? నన్ను, మమ శరీరం, గేహంచ దేహంచ, నా దేహాన్ని నా గేహాన్ని మా కళత్రం అంటే నా యొక్క కళత్రమును విడువకు, నా పుత్రులను విడువకు, నా యొక్క స్నేహితులను విడువకు, నా ఉద్యానవనాలను విడువకు, నా ఇంటిని విడువకు. ఇవన్నీ నిజంగా అమ్మవారిగాని విడిచిపెడితే అన్ని నిరుత్సాహంగా, ఇవన్నీ కూడా అలక్ష్మీ కళలు. ఒకటి నిరుత్సాహంగా అనిపించడం, ఉల్లాసం లేకపోవడం, వాటిని మనం వేదాంతం అనుకుంటుంటాం. నిరాశ నిస్పృహ ఇవి వేదాంతాలు కావండి. రమణ మహర్షి గారు చెప్పిన వేదాంతం వేరు, మనం అనుకునే వేదాంతం వేరు. ఆ మహాత్ముడు నిత్యానంద స్థితిలో ఉండి ఆయన చెప్పాడంటే అర్థం ఉంది, కానీ ఇక్కడ మనం పట్టుబట్లు కట్టుకుని ఏడిస్తే ఆ వేదాంతాలకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయో చెప్పండి? అందుకు సరిగ్గా అర్థం చేసుకోవాలి వేదాంతాన్ని. గృహారామ క్షేత్రాదులన్నీ కూడా ఈశ్వర అనుగ్రహం వల్లనే లభిస్తాయి. వాటిని నిరసించేమంటే ఈశ్వర ప్రసాదాన్ని నిరసించిన దోషం కూడా మనకు వస్తుంది. అది ఈశ్వర ప్రసాదం అన్న స్పృహ నీకుండాలి. మళ్ళీ నీ పాపం వల్ల అవి దెబ్బతినకుండా ఆ ప్రసన్నతాభావాలు నిలవాలి. ఆయన ప్రసన్నతే ప్రసాదం, ప్రసన్నతాభావాలు నిలవాలి గనకనే స్వామి పురుషం జగత్ అని ఇక్కడ చెప్పబడింది. ఇది మనం గమనించితే మరొక విశేషం కూడా ఉన్నది. పురుషం అంటే జీవుడు, జగత్ అంటే ఈ జీవుడు దేని ఎందు ఉన్నాడో ఆ జగత్తు. ఎవడి శరీరం వాడికి జగత్తు, మిగిలిన జగత్తు విడిచిపెట్టేయండి. జగత్ అంటే కదులుతున్నది, కదిలించబడేది కూడా, గమనశీలమైనటువంటిది జగము అని. ఎవడి శరీరమే వాడికి జగం, ఎవడి బ్రతుకే వాడికి విశ్వం అని వేదం యొక్క నిర్వచనం. అలాగ మన శరీరము ఇందులో ఉన్న జీవుడు ఈ రెండు కూడా హింసింపబడకుండుగాక అని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఈ శరీరం అంటూ ఒకటి ఉంటేనే స్వామి నిన్ను చక్కగా సేవించుకోవడం అనేది జరుగుతుంది. అందుకే భాగవతులైనటువంటి వారు ఈ శరీరాన్ని నిరసించరు. ఏ శరీరాన్ని నిరసిస్తారు? ఏ శరీరం ఈశ్వరార్చనకు వినియోగింపబడదో దాన్ని నిరసిస్తున్నారు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే కమల పవన గుంభిత ధర్మభర్తృగాక అన్నాడు ఆయన. అంతేగాని దేహాన్ని నిరసించలేదే. మరి ఈ చెయ్యే చాలా గొప్పది ఎప్పుడు? కమలాక్షు నర్చించు కరములు కరములు. అందుకే ఆయన దేహాన్ని నిరసించలేదే. ఇవి మాహింసీహి, అవి హింసపడకూడదు అని అడుగుతున్నాడు. హింసపడకూడదు అంటే ఎప్పుడు హింసపడకుండా ఉంటాయి? ఇవి భగవత్ సేవకు వినియోగింపబడినప్పుడే హింస లేకుండా ఉంటాయి. ఇవి ప్రపంచం వైపు తిరిగినప్పుడే హింస పడతాయి. అందుకు చెప్పడం అన్నమాట, విహింసింపకు అంటే వీటిని జ్ఞానానంద సాధనలకై వినియోగింపబడే విధంగా వీటిని మలచు. అంతేగాని
ఆ ప్రయోజనం సిద్ధించకుండా ఈ దేహం నశించకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కసారి ఆవేశంలో పోతే బాగుండు, ఎందుకంటే దుఃఖాలు అనుభవిస్తున్నామని. దుఃఖాలు అనుభవిస్తే ఇంకా బ్రతకాలని కోరుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మధ్యలో పోతే మళ్ళీ ఆ దుఃఖం అనుభవించడానికి ఇంకే ఉపాధి వస్తుంది, అది తెలియదు మనకి. అందుకు ఆ దుఃఖాన్ని అనుభవించుతున్న పాపం ఒకటి చేసేనందువల్ల కదా అవస్థలు పడుతున్నాం. రోజుకింతటితో స్వస్తి. సర్వం శివార్పణమస్తు.

అఖిలాక్షయోగి సమసత్రుష్ఫలాత్మంత విశ్వం విశ్వంభూతం విశ్వభూతం విశ్వస్థాయిధే కామదుఖమక్షితం ప్రజాపతిష్ఠాయమంత విశ్వయక్షం విశ్వం భోజం విశ్వగంధోజం విశ్వస్థత్రిశ్వస్థనైతే సత్వపదే కామదుఖమక్షితం ప్రజాపతిష్టాదారయతు ప్రజాపతిమదయాంగిరస్వద్భ్రువాధీరాజపతిష్ఠితం సముద్రస్య ప్రతిష్టా తదేనమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భక్త విశ్వస్థజనయతే సత్వపదే కామదుఖమక్షితం ప్రజాపతిస్వాదారయతు ప్రజాపతిజాంగిరస్వద్భ్రువాధీర సముద్రోజనిశ్చిత అపామనిష్టాయమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భక్తా విశ్వస్థజనయ అంతోపదే కామదుఖమక్షితం.

విశ్వం విశ్వం భోజం విశ్వభూతం విశ్వస్థో విశ్వేంద్రియ కాపదే కామృధాక్షిరాజాంగిరీరాయ్యక్ష్యుతమంత్రం విశ్వం భోజం విశ్వం భోజం

విశ్రుతః అంతరిక్షస్య ప్రతిష్ఠా పరీతమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకుండభూతం విశ్వస్య భర్తా విశ్వతిలయా అంతోపర్ధేకా మృగమక్షితం ప్రజామయుక్తాదాలయతో ప్రజాదేవతయాంగిరస్మద్భృతాధీర అంతరిక్షమస్యర్ణోశ్చితం బాహ్యోక్తిష్ఠా పరీతమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకుండభూతం విశ్వత్వత్వమిశ్వత్వమక్షిత్రయాదేవృతాంగిరస్మద్భృతాధీర వాయురక్షంతరిక్షే శ్రుత దివత్వజిష్ఠా సీతమంత విశ్వయక్షం విశ్వం భవనం విశ్వగంగభూతం విశ్వభక్తా విశ్వగ్రహిగా హర్ద్వామృతమక్షిత్రయాదేవ ప్రజాదేవృతాంగిరస్మద్భృతాధీర జ్యోతి వాయో శ్రుతా ఆదిత్యష్టప్రతిష్టా ప్రదీయమంత విశ్వయక్షం విశ్వం భోగం విశ్వగుణభూతం విశ్వస్య భక్తి విశ్వ

ఏదమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకుండభూతం విశ్వత్వక్తీరా సంతోపృతమక్షిణం యుక్తాదాయతుయాంగిరస్వద్భృదాయ చంద్రమా అత్యాహిత్యకృత నక్షత్రానాంతమిష్టా స్వీయమంతః విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వకుండభూతం

ఇష్టమతిష్కృతాని సంవత్సరస్య ప్రయక్షాయస్మాసు హితమంత విశ్వయక్షం విశ్వం భవతం విశ్వకుండుభూతం విశ్వస్య భక్తే విశ్వసృజనయతేణి తాని బహుపదేకామృతాన్యక్షితాని ప్రజాపతిస్వాదాదేవ ప్రజాదేవృతయాంద్రియస్వద్భృతాధీత సంవత్సరాక్షత్రేషు స్థిత జోదాంతలక్షేతమంత విశ్వయక్షం విశ్వం భవతం విశ్వకుండుభూతం విశ్వస్య భక్తా విశ్వసృజనయిత సంతోపదేకామృతమక్షితం.

విశ్వం యక్షం భవతం యక్షం భవతం విశ్వస్థభక్తారో విశ్వస్థకేతారోపదేకామనుగానక్షిణ ప్రజాపతిస్వాదారే తయాదయాంగిరస్వద్భులాధీరా మాపరాశ్రునా అర్థమాదానాక్షం విశ్వం భూతం విశ్వం సభూతం విశ్వస్థ భర్తారో విశ్వస్థ జనిత.

సమాశ్యుతా అహోమరాత్రయోమాత్మాసు ఇదమంత విశ్వం యక్షం విశ్వం భూతం విశ్వం భూతం విశ్వక్షవర్తారో.

విశ్వయక్షం విశ్వం భూతం విశ్వభూతం విశ్వచ్చు విశ్వ ప్రాణాముపదే కామదే అక్షి

హితమంత విశ్వయక్షం విశ్వం భవతం విశ్వపుంసుభూతం విశ్వభర్త్యో విశ్వశ్రేయజ్ఞాక్షిరాజాపయుక్తాచారేతు ప్రజాదేవతయాంగిరస్వద్భ్రువాదీత రాజగృహేంద్రవత్తి ధర్మవత్తి విశ్వం భవతమన ప్రభూత సమీతమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వపుంసుభూతం విశ్వభర్త్రీ.

సంధామాగుతము సమత్యస్తకోశా స్వీయమంత విశ్వయక్షం విశ్వం భూతం విశ్వభూతభూతం విశ్వస్థ భక్తాశ్వశా సంగోపదేకాముఖితం ప్రజాపతిపాదాలయో ప్రజాదేవృస్తాసీత సమగ్రేరుద్రోమోదిమృతం రక్షణీషేణ్యాశంగన సంభవశాశుభ్రేభ్రం ప్రథమాభ్రం ద్వితీయాభ్రం తృతీయాభ్రం చతుర్థా పంచమేభ్రం పంచమాభ్రం షష్టా సప్తమేభ్రం సప్తమాష్టమేభ్రం అష్టమానవేభ్రం అనుమానమేభ్రం దశమాయేకాభ్రం ఏకాదశాబ్దాభేభ్రం ద్వాదశాత్మయోదశేభ్రం త్రిపదశాశ్చతుర్దశేణశ్రయధ్వం చతుర్దశా పంచదశేణశ్రయధ్వం పంచదశాశ్వదశేణశ్రయధ్వం షోడశాసప్తదశేణశ్రయధ్వం సప్తదశాష్టాదశేణశ్రయధ్వం అష్టాదశాయేకాన్నవిభుంశేణశ్రయధ్వం ఏకాన్నవిభుంశావిభుంశేణశ్రయధ్వం వివుంశాయేకవిభుంశేణశ్రయధ్వం ఏకవిభుంశాత్మావిభుంశేణశ్రయధ్వం సాగుంసాత్మయోగుంశేభ్రంశాక్షుంశేభ్రం చతుర్విగుంశా పంచవిగుంశేభ్రం పంచవిగుంశాషడ్విగుంశేభ్రం షడ్విగుంశాసప్తవిగుంశేభ్రం సప్తవిగుంశాష్టావిగుంశేభ్రం అష్టావిగుంశాయేకాన్నత్రిగుంశేభ్రం ఏకాన్నత్రిగుంశాత్రిగుంశేభ్రం త్రిగుంశాయేక త్రిగుంశేభ్రం.

ఆషాయోషమాన సప్తయోగేరాజ్ఞర్దేవత అజ్ఞయోషిషాం దేవం దేవతామృతస్భిరాజే దక్షిణాదే ఇంద్రదేవత ఇంద్రనుషిషా.

ఎత్తేషన్ ఆదిత్యాక్షరంగిరసిన్వంతో విశ్వేదే దేవాత్మూరయంతో పితశ్చాధిరంగిరస్చాచ్చేతాభూయాగస్చాచ్చే లోకం ప్రణ ఛిద్రం ప్రణ

అనక్షిణ పక్ష అధయత్ప్రత్యే ఖర్పుచ్ఛం చతురంగే ఖరుత్తర పక్ష అధయత్ సంవాజే సజత్తు రమంజనం చ ప్రసారణం చసో సంపదేవాచ్యత రఘుంభవాచ్చేతామపే చిత్రమోగిదే ఇంద్రాయుజం చు

స్వర్గం లోకమేది హిరణ్యం వా అర్జేర్నాయుడేతీరం హేం వేద తదశిరేమ స్వర్గం లోకమేది అసో యథాత్వ్యాత్మే అస్మిష్టలోకే

ఇష్టాభూర్తయోర్భుజైత్రిం భౌజైత్య హోమాజ తస్మై హైతమద్యన్నాయ కేతవాద

జగదనం హృదయజగుహే సమైతేంద్రయేతాం దక్షిణామయ ఆగస్వాహస్తాయ దక్షిణాగాయం ప్రత్యగ్రహ్మాయక్షాగస్తా దక్షిణాం ప్రతిగ్రహ్మాదక్షిణాం ప్రతిగృహ్య దక్షణే హరి దక్షిణా.

సగేంద్రాణే సమర్థ కామేణ సమర్థయతి అథ ఇమ్ పునర్షయ ఉత్తరేభ్యామే శత్రుయమిందీరేంద్రం ప్రజా అభిస్వర్గం లోకమయన్ ఇంద్రగేర ప్రజా అభిస్వర్గం లోకం జగతి హోన్నా.

శ్యామిదం భాగరలబ్ధ్యమధ్యమే శ్యామిదం భాగరలబ్ధిన్నాశినేదంచేనమేం వేద అసమైనం గోపలోక పశుకామః ఆంతమే విజిత్యే పంచపురస్థానాయ పంచదక్షిణతః పంచపశ్చాద్ పంచోత్తరద ఏకాం మధ్యే సహస్రం దశోంత్రాత్మోహస్రం దశోనాత్మోది యోగిన్నాశిచినేనమేం వేద అసహేనం ప్రజాపుర్ధ్యేక్ష్యామోహిత కామ ప్రజనగామే విచ్చే.

ప్రజానం ఉపస్థోయమయం మధ్యమా ప్రయసో జ్యేష్ఠమాప్నోతి ప్రజాయ ప్రజా.

ఇషస్పతే సామాత్రో తేజసాయుధ్రహ్మవర్తే తేజస్వేజసే బ్రహ్మవర్తే భవతి అభిషేక్షేత్ భూయస్థం మే సప్తహీరణ్య భూయస్థ ఆరక్షిణామయ్యే.

దక్షిణాధకంఠి పురేషముపధాగ శ్రీగుప్తమాదాయ సరస్వేతరాహుయోగ్నేరైలసీయస్వరూపం అగ్నావిష్ణోయోధారాయ అన్నవలైత్యన్నోహిప్రావిశ్వే హిమంత్రయాకే అసోయాక్షే అంతరిక్షలోకేంద్రయాభిజగే అసోయాంతరిక్షలోకే దేవతా సాధాగుంజా విద్య.

ఇట్ ఈస్ బ్రహ్మన్, ఇట్ ఈస్ శివ. వాట్ ఈస్ అరుణాచల్స్ ఫామ్? అరుణాచల ఈస్ పీస్, శాంతి, అన్అడల్టరేటెడ్ పీస్, ప్రొఫౌండ్ పీస్ విచ్ కెన్ గివ్ యూ ద ఫ్రూయిషన్ ఆఫ్ యువర్ లైఫ్, స్వీట్నెస్ ఆఫ్ యువర్ లైఫ్. సో సుగక్కడల్ పొంగ, దట్ సుగక్కడల్ అరైసెస్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్రహ్మన్ అరైసెస్, ఆత్మానుభూతి అరైసెస్ వెన్ యూ రిమైన్ క్వైట్, అబైడ్ ఇన్ యువర్ ఓన్ రియల్ నేచర్. సుమ్మా పొరుందిడంగ్, అంగ్ సుమ్మా పొరుందిడంగ్. వెన్ విల్ ఇట్ హ్యాపన్? ఇట్ విల్ హ్యాపన్ వెన్ యూ ఎక్స్ప్లోర్ ద సెన్స్ ఆఫ్ మహావాక్యం, తత్వమసి. వెన్ ద టీచర్ టెల్స్ యూ యూ ఆర్ దాట్, ఆర్ సింప్లీ వెన్ హీ టెల్స్ యూ అహం, ఇట్ ఈస్ ఇనఫ్. దట్ యూ మీన్స్ ఐ, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, యూ హ్యాస్ నో మీనింగ్. వెన్ ద టీచర్ టెల్స్ యూ యూ, ఫార్ మీ ద ఎక్స్పీరియన్స్ ఈస్ ఐ. దెర్ ఇస్ నో యూ, దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ ద యూ. తత్వం పద హ్యాస్ నో మీనింగ్. తత్వం పద ఈస్ ఓన్లీ అన్ ఔటర్ ఎక్స్ప్రెషన్. ఇన్ ఎక్స్పీరియన్స్ ఈస్ ఆల్వేస్ అహం పద. ద ఇంప్లైడ్ మీనింగ్, ద ఇంపోర్ట్ ఆఫ్ ఐ, ఐఆమ్. ద మూమెంట్ యు హియర్ దట్ సజెషన్, సజెషన్ కమ్స్ ఫ్రమ్ ద మాస్టర్ అండ్ ఇన్వర్డ్లీ like lightning you recognize it, not gradually. Tadillata samaruchi, tadillata in Sanskrit they say tadillata means like lightning. You hear and that intuition flashes forth and your whole attention is turned towards your own existence, your own beingness. Sollunarvu adangam. The moment that recognition happens, this word is no more there, and awareness, you know, that awareness awakened by that teaching, shines forth. And Kanakamma said, sadhana will come to an end, sadhaka will come to an end, and sadhyam alone will remain. The practice, spiritual practice comes to an end, the practitioner also comes to an end, and what remains is that whole, that infinite, that purna vastu. So sugakkadal ponga, sol unarvadanga, summa porundidanga arunachala. Anga means that place, that center, the center towards which Lord himself as master pointed out his finger. That is why in Sanskrit he is called as Deshika. Deshika means one who points out, one who indicates. Many got it from Bhagavan by mere look. That was enough. పారాదు ఎమై పార్తాన్. మురుగనార్ సింగ్ ఇన్ వన్ ప్లేస్, భగవాన్ లుక్డ్ అట్ మీ వితౌట్ లుకింగ్ అట్ మీ. పారాదు ఎమై పార్తాన్ అండ్ ఐ రికగ్నైజ్ ద ట్రూత్. పారాదు ఎమై పార్తాన్, హీ వాస్ లుకింగ్ అట్ మీ, స్టేరింగ్ అట్ మీ, బట్ ఐ కుడ్ సీ త్రూ హిస్ ఐస్ హీ వాస్ లార్డ్జ్ ఇన్ హిమ్సెల్ఫ్, ఎస్టాబ్లిష్.

0: ఓం మతి ప్రియ వ్యాఘ్ర చర్మ వసనా గణమ ఓం మతి మతే నమ ఓం మత్తద్విరత చర్మ ధృతే నమ ఓం మతి ప్రసాద క్రియా దక్ష గణమ ఓం మంత్రభిర్మంత్రిత గణమ ఓం మత్త గణమ
1: ఓం మత్త వారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరా గణమ ఓం మత్తాంధక కరటి కంఠీరపరా గణమ ఓం మత్తమాదంగ సత్కృత్తి వసనా

0: శివ శివేతి శివేతి శివేతి వాం భవ భవేతి భవేతి భవేతి వా హరా హరేతి హరేతి హరేతి వా భజ మన శివమేవ నిరంతరం.
1: ఋతౌ నాదాంతే ద్రవతి ద్రావయతీతి రుద్రః. ఇది యోగపరమైన అర్థం, ఇది వైదికమైన అర్థమే. ఋతం అనే శబ్దానికి నాదము అని అర్థం ఉన్నది. ఋతౌ నాదాంతే ద్రవతి అని అంటే ఋతము యొక్క అంతమునందు ద్రవించువాడు అని అర్థం చెప్పారు. నాదాంతం అనేది మామూలు విషయం కాదండి. ఇది ఇక్కడ తెలియాలంటే కొంత యోగంతో కొంత ఉపాసనతో సంబంధం ఉండాలి. లలితా శాస్త్రంలో మనకి బాగా అలవాటు ఉన్నది గనక దానిలో చక్రముల పేర్లు అందరికీ తెలుసు. ఈ చక్రములతో మనం చేసే సాధన ప్రాణాయామ సాధన. దీనితో ప్రణవాన్ని ప్రాణాయామంగా వినియోగించుతారు. ప్రణవమంత్రాన్ని ఓం అని. ఈ ఓం అనేటువంటి సాధన చేసినప్పుడు ఇది ఎక్కడికి వెళుతోందో మనం గమనించమన్నాడు. ఆ వెళ్లే స్థానం ఓం అన్నప్పుడు అకార ఉకార మకారాలు అంటాం మనం, కానీ బయటకు వినబడేది వ్యక్తమే అకార ఉకార మకారాలు. దీని వెనకాల అవ్యక్తం చాలా ఉంటుంది. వ్యక్తం కన్నా అవ్యక్తం చాలా విస్తృతి, చాలా సూక్ష్మమైనటువంటిది. అదే మన ఓం అనగానే ఆ తర్వాత ఏం జరుగుతుంది, మకారం ఎక్కడికి వెళ్తుంది ఆలోచించామని. ఓం అన్నప్పుడు ఆ ఊ మా పలుకుతున్నాయి మనం విడివిడిగా అంటున్నాం ఇప్పుడు, కానీ కలిపే కదా అంటాం. కలిపి అన్నప్పుడు ఆ ఊ మా తర్వాత అది క్రమంగా పై అవస్థలు మొత్తం చెప్పబడుతున్నాయి. మూడైతే అవి ఎనిమిదిట ఆ తర్వాత అవస్థలు. అవి స్వరిత స్వరం, అర్ధబిందువు, నాదము, మనోన్మని, ఇలా వెళ్ళి నాదాంతం వరకు వెళుతుంది. ఇలాగ మొత్తం ఎనిమిది పేర్లు ఉన్నాయి. దీన్ని మహిమ స్తోత్రకారుడు ధ్వనిభిర అణుభిగి అవరుంధానం అన్నాడు. ధ్వనిభిగి అణుభిగి సూక్ష్మమైన ధ్వనులు అని చెప్పాడు. ఓం అని బయటకు వినబడేవి స్థూల ధ్వనులు, దాని వెనకాల మనకు తెలియకుండా దాని వైబ్రేషన్ సహస్రారం వరకు వెళుతుంది. ఓం అన్నప్పుడు ఇక్కడ దాకా మనకు వెళుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి కొన్ని అవస్థలు ఉన్నాయి. అందులో ప్రధానంగా నాదాంత స్థాయికి వెళుతున్నప్పుడు ఉండే స్థానం మనోన్మని. అక్కడ ఉన్న శక్తి గురించి మనకి లలితా శాస్త్రంలో మనోన్మని నామం కూడా చెప్పబడుతున్నది. ఇప్పుడు మీరు చూడండి, సాధన అంతటికి ఏ సాధన లేనా ధ్యానం అని చెప్తారు. దానికి కొందరు పేర్లు తెలియకపోవచ్చు, కానీ వెన్ను నిటారుగా ఉంచి శ్వాస నియంత్రించి చేస్తున్నారు. ఈ శ్వాస నియంత్రణ ప్రధానంగా మూడు నాడుల్లో పెడుతుంది కదా, ఈడ, పింగళ, సుషుమ్న. ఈ శ్వాసల్లో ప్రణవాన్ని మనం సాధన చేసి క్రమంగా వెళితే అది చివరికి ఎక్కడికి వెళుతుందో ఆ నాద అంత స్థానానికి వెళ్ళగానే ఒక అపూర్వమైన ఆనందం మనకు లభిస్తుంది. ఏకాగ్రంగా చేయగలిగి సిద్ధించితే ఆ నాదాంతమునందు ఏ ఆనందం ద్రవీభూతమే ప్రవహిస్తుందో ఆ ఆనంద స్వరూపుడు రుద్రుడు. అందుకే ఋతౌ నాద అంతే ద్రవతి ద్రవయతి ఇతి రుద్రః అని చెప్పారు. దీన్నే మన లలితా శాస్త్రాన్ని మీరు కొంచెం పరిశీలిస్తే సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అన్నారు. సుధాసారాన్ని అభివర్షణం చేయుట కురిపిస్తుందిట అక్కడి నుంచి. యోగి క్రమక్రమ సాధనల్లో ఆజ్ఞాచక్రాన్ని కూడా దాటి సహస్రారానికి చేరగలిగితే అక్కడ గడ్డ కట్టిన అమృత బింబము వలె ఉన్నటువంటి శివశక్త్యాత్మకమైనది ఏదున్నదో అది కరగి 72,000 నాడుల్ని తడుపుతుంది. అదే సౌందర్య లహరి విన్నవారికి పరిచయం ఉంటుంది. ప్రపంచం సించంతి అనేటువంటిది రసం అమ్నాయమహసహాయ. ఆమ్నాయ అంటే మాటి మాటికి 72,000 నాడుల్ని తడుపుతూ ఉంటుంది. ఆ యోగి మహదానంద అనుభవిస్తాడు. అదే అభిషేకం అనేటువంటి దాంట్లో అర్థం. అది ఆ విధంగా ఆ చివరి వరకు సాధన సాగుతుంది. ఇలాగ ఓంకారం మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నది, 11 రకములుగా ఇక్కడ దాకా చేరుకునేటప్పటికీ దాని ప్రస్థానం. ఇందులో వ్యక్తం 3, అవ్యక్తం 8, మొత్తం కలిపి 11 అని చెప్పారు. 11 విడిగా అర్థం చేసుకోవడానికి మనం చెప్తున్నాం, కానీ నిజానికి విడివిడిగా లేవని కలిపే మనం చెప్తున్నాం కదా ఓం అనేటటువంటిది. అలాంటి ఈ 11 స్థానములే ఏకాదశి రుద్రులు ఉంటాయి. ఈ 11గా ఉన్న ఏకాదశి రుద్రులు ఒకే ప్రణవంలో దాగి ఉన్నారు గనక వాళ్ళని కలిపి ప్రణవం ఒకటి గనక ఏకాదశి రుద్రులు కలిపి ఒకటే రుద్రుడు. అందుకే ఓంకారమే రుద్రుడు. ఈ విషయం మనకి తర్వాత ఎలాగో నమ్మకంలో వస్తుంది. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు కాకుండా ఆ రోజు చెప్పింది గుర్తు పెట్టుకుంటే మరొక చోట మళ్ళీ నేను ఎక్కువ వ్యాఖ్యానించవలసిన అవసరం రాదు నాకు. అందుకు ఇక్కడ ప్రణవస్వరూపుడు రుద్ర అంటే అర్థం ఏమిటి? ఓంకార స్వరూపుడు. ఈ ఓంకారం నుంచే వేదములు అన్ని ఆవిర్భవించే కనుక రుద్రుడంటే ఎవరయ్యారు? శబ్ద బ్రహ్మస్వరూపుడు, వేద వేద్యుడు, వేదములన్నిటికీ మూలమైన ఓంకార స్వరూపుడు. ఓంకారము యొక్క అంతమునందు కూడా ద్రవించేవాడు ఆయనే. ఇది విశేషం. అందుకు రుద్రుడంటే విశ్వమంతా నిండిపోయి విశ్వానికి ఆవలు కూడా ఉండేటువంటి ఏ ఆనంద స్వరూపుడున్నాడో ఆయన అని చెప్పబడుతున్నాడు. ఇప్పుడు ఈ సాధన చెప్పినప్పుడు నేను మూడు నాడుల పేర్లు మీకు చెప్పాను, ఇడ, పింగళ, సుషుమ్న. ఈ నాడుల పేర్లు దానిలో ఉన్నటువంటి సాధనలో ఆరు చక్రములు దాటి క్రమంగా వెళ్ళడం లలితాశాస్త్రంలో మనకు పరిచయమే. ఈ వెళ్ళేటప్పుడు మనం తిన్నగా కూర్చున్నప్పుడు ఆ నాడుల స్వరూపం ఎలా ఉంటుంది? వెన్ను నడుమ సుషుమ్న బిసదంతు తనీయసి తామరతూడులో దారంలా ఉంటుంది అని వర్ణించారు. దీనికి ఇరు ప్రక్కల ఏమున్నాయి? ఇడా పింగళ నాడులు ఉన్నాయి. ఈ స్వరూపాన్ని మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇది సరిగ్గా మూలాధారం నుంచి బయలుదేరి వెళుతున్నటువంటి ముఖ్య నాడి సుషుమ్న. అది సహస్రారం వరకు వెళుతుంది. అది ఈ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటప్పుడు సుషుమ్నలో కలిసిపోయే నాడులు రెండే, అవి ఇడా పింగళ. అందుకు సుషుమ్న ముఖ్య నాడి, దానినే బిషదంతు తనిగేసని. దానిలో నిరంతరం ప్రాణశక్తి అధోముఖంగా ప్రతి వారిలో ప్రసరిస్తూ ఉంటుంది కనుక మన జీవితాలు పెడుతున్నాయి. అధోముఖంగా ప్రసరించే ఆ ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా పంపడం అనేటువంటిదే మనం చేసే షట్చక్ర సాధనలో స్వరూపం. ఈ స్వరూపం సాగుతున్నప్పుడు మొత్తంగా మనకి మన లోపల ఇంత శరీరం నిలబడడానికి ఒక స్తంభం ఆధారంగా ఉంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ స్తంభం వెన్ను అయితే వెన్నులో పరమాధారంగా ఉన్నటువంటిది ఈ సూక్ష్మమైన నాడి. అత్యంత సూక్ష్మమై మన మొత్తం ప్రాణశక్తికి ప్రధానమైనటువంటి సుషుమ్న నాడి మొత్తం శరీరానికి స్తంభము వలె ఉన్నది. అందుకే శివుణ్ణి స్థాణు, స్తంభం, లింగం అనడానికి కారణం అదే. అలా ఉన్నటువంటి వాడు ఈయన జ్యోతిర్లింగమై ఉన్నాడు. మన శరీరంలో చూస్తే మూలాధారం సహస్రారం అని ఏదో పరిమితి పెట్టుకున్నామే కానీ దీనికి మొదలు తుది రెండూ లేదు. ఇది ఎక్కడ మూలమైందో ఎక్కడ అంతమైందో మనకే తెలియదు. మన ధ్యానంలో సహస్రారం వరకు చేరిన తర్వాత నిజంగా చేరగలిగితే దాని యొక్క అనంతత్వం తెలుస్తుంది ఎక్కడికున్నదో అది. అందుకే తుది మొదలు తెలియని మహాస్తంభం, అగ్ని స్తంభం, జ్యోతిర్మయమైన స్తంభంలా ఉంటే రెండు పక్కల ఇడా పింగళ నాడులు ఉన్నాయన్నారు. ఆ ఇడా పింగళ నాడుల్లో ఒక్కొక్క నాడికి అధిదేవతలు ఉన్నారు. ఆ ఇడా పింగళ నాడికి బ్రహ్మ విష్ణువులు అధిదేవతలు, ఈ మధ్యలో ఉన్న సుషుమ్న నాడికి పరమేశ్వరుడు అధిదేవత. అందుకే అగ్ని స్తంభానికి రెండు వైపులా బ్రహ్మ విష్ణువులు ఉండడం అనేటువంటి దానిలో అంతరార్థం ఇది. ఈ నడుమ ఉన్నటువంటి ఆ స్తంభం ఏదైతే ఉందో అది నాదాంత స్థితి వరకు వెళుతుంది కనుక మన ప్రాణశక్తికి రుద్రుడు అని పేరు. ఇది విశేషం. ఆ కారణం చేతనే రుద్రోపాసన ఎవరైతే చేస్తున్నారో, అంతేకాదు రుద్రాన్ని సస్వరంగా నేర్చుకుని ఎవరైతే అంటూ ఉన్నారో వారికి తెలియకుండా ఒక మహాప్రాణోపాసన చేస్తున్నట్లే. అంతేకాకుండా మరొక సంకేతం కూడా ఇందులో మనం గ్రహించవచ్చు. ఇక్కడ ప్రసరిస్తున్న ప్రాణశక్తి అనంతరం వాయువులుగా మన శరీరంలో వివిధ కార్యాలు చేస్తుంది. రుద్రులంటే ఎవరో ఇది కూడా తెలుసుకోండి. ఏకాదశ రుద్రులు అనేటువంటిది విశ్వంలో నిర్వహించే రుద్రులు పక్కన పెడదాం, ముందు మన విశ్వంలో నిర్వహించే రుద్రుల గురించి ఆలోచిద్దాం. ప్రాణశక్తి మన శరీరంలో ఎన్ని విధములుగా పనిచేస్తుందో శాస్త్రం చెప్తున్నది. ఎన్ని విధములు? 10 విధాలుగా ఉన్నది. అందులో ప్రధానంగా అందరికీ పరిచయం పంచ ప్రాణాలు అని. మన భారతీయ శారీర శాస్త్రం అంటే శరీరం గురించి భారతీయ శాస్త్రాలు చాలా విశేషాలు చెప్పాయి. వాటిని నిజంగా అధ్యయనం చేస్తే అన్ని రోగాలు కూడా పోగొట్టుకోవచ్చు మనం. మన శరీరం పనిచేయడానికి కారణం వాయువులు, వీటినే ప్రాణములు అన్నారు. మొత్తం వాయువుల్ని కలిపి ప్రాణములు అన్నారు. మన యొక్క ఆత్మ చైతన్యాన్ని మొత్తం శరీరం అంతా ప్రసరింపజేసేవి ఈ వాయువు. ఇవి మొత్తం ప్రధానంగా పంచ ప్రధాన వాయువులు, పంచ ఉపవాయువులు కలిపి 10 వాయువులేవి. ప్రధాన వాయువులేవి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవి ఏవి ఎలా పనిచేస్తేనే ఆ పేర్లు ఎందుకు పెట్టారో ప్రతిదానికి అంతరార్థం ఉంది. అదొక శాస్త్రం. ప్రాణం అనేటువంటిది ముఖ్యమైతే అపానం అనేది మన శరీరంలో అధోముఖంగా ప్రసరించేటువంటిది. వ్యాన ఉదానములన్నీ కూడా మన శారీరక వ్యవస్థని అవి ఎవరి ఏవి ఎలా పనిచేస్తున్నాయని తెలియజేయడానికి పేర్లు. ఇలా పంచ ప్రాణవాయువులైతే వాడికి ఉపవాయువులుగా నాగ, కుర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అని మరో 5 ఉపవాయువులు. ఇవి కలిపి 10 అయ్యాయి. ఈ 10 వాయువులు ప్రాణములు పనిచేయడానికి ఎవడు మూలమై ఉన్నాడు? లోపల ఆత్మగా ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు 11 వాడు. ఈ 11 కలిపి ఏకాదశి రుద్రుడు. వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందుకే ఎవరైతే ఈ రుద్రాన్ని, రుద్ర స్వరూపాన్ని ధ్యానం చేస్తున్నారో వారి యొక్క ఈ 11 వాయువులు కూడా శుద్ధమై వాడి శరీరాన్ని శుద్ధి చేయడమే కాదు వాడి ఆత్మని ఆవిష్కరింపజేయడానికి పనిపిస్తున్నాయి. అందుకు రుద్రుడు అంటే ఇది. ఈ మాట ఏదో మనం తెలివితో చెప్పేది కాదు, వేదంలోనే ప్రాణావావ రుద్రాహ అని మంత్రం ఉన్నది. మన ప్రాణములే రుద్రులు అని. ఇవి ఎలాగైతే నీలో ఇన్ని రకములుగా ఉన్నాయో ప్రపంచంలో కూడా ఒక ప్రాణశక్తి ప్రసరిస్తూ నడుపుతోంది జగత్తుని, వాటిని నడిపేవాడు కూడా రుద్రుడే. ఇది రుద్ర శబ్దంలో ప్రాణశక్తి స్వరూపుడు అని ఒక అర్థాన్ని చెప్పారు. రుత్యా వేద రూపయా ధర్మాదీన్ అవలోకయతి ప్రాపయతి ఇది రుద్రః అన్నారు. అంటే వేదస్వరూపుడై ఏది ధర్మమో తెలియజేస్తూ దాన్ని కలిగించేవాడెవడో అతడు రుద్రుడు. రుతం అంటే శబ్దం అన్నాం. శబ్దం అంటే ఏమిటి? వేదం. దాని చేత ప్రాప్యః పొందబడేవాడైనా, పొందింపజేసేవాడు అయిన ఆ కారణం చేత రుద్ర అంటే వేద వేద్యుడు, వేద ధర్మము ద్వారా దొరికేవాడు, ఇంకో విషయంలో దొరకడు. అందుకే వేదవేద్యమైన పరమాత్మ. అందుకే రుత్యా వాగ్రూపయ వాచ్యం ప్రాపయతి ఇది రుద్రః అని కూడా నిర్వచనం చెప్పారు. ఇంకొక అర్థంలో రుజం ద్రావయతి ఇది రుద్ర అని కూడా అర్థం ఉంది. రుజం అంటే రోగాదులను పోగొట్టువాడు అని అర్థం. అసలు జబ్బు ఏంటో ముందే చెప్పుకున్నాం కనుక ఆ జబ్బును కూడా పోగొట్టేవాడు కనుక వైద్యుడు అనే అర్థం రుద్ర శబ్దానికి సరిపోతున్నది మనకి. ఇలాగా ఎన్ని ఎన్ని అర్థములు చెప్పిందో వేదం లెక్కలేదు. ఒక రుద్రార్థములు చెప్పుకుంటూ ఉంటేనే చాలా మనకు విషయం తెలుస్తుంది. ఇన్ని అర్థములు ఉన్నాయంటే అర్థం ఇన్ని అర్థాలు మనకిస్తాడని అర్థం. ఇందులో చెప్పబడ్డ అర్థములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనకి ఇవ్వగలడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. శబ్దశక్తిని ఇవ్వాలన్నా రుద్రుణ్ణి ఉపాసించాలి, ప్రాణశక్తులు సరిగ్గా పనిచేయాలన్నా రుద్రోపాసన, అదేవిధంగా మనకున్నటువంటి అనేక అరిష్టాలు అనిష్టాలు తొలగించుకోవడానికి రుద్రోపాసన. ఇది రుద్రతత్వం. శివుడు రుద్రంగా రుద్రునిగా వ్యక్తమైనప్పుడు మనల్ని ఎన్ని విధాలుగా ఆదుకుంటున్నాడో చూడండి. ఇక్కడ మనం విశ్వాన్ని రుద్రమయంగా దర్శించాలి. దర్శించితే మనకి ఒక అపూర్వమైన దర్శన శక్తి వస్తుంది. విశ్వాన్ని ఎలాగ అబ్జర్వ్ చేయాలని చెప్తాడు రుద్రుడు, అదే నమక మంత్రాల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇటువంటి రుద్రుడు గురించి నమకం అనే మంత్రభాగాన్ని చెప్తున్నా. దీనికి నమకం అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే నమశబ్ద బాహుళ్యం చేత దీనికి పేరు వచ్చింది అన్నారు. దీని నిండా నమః నమః నమః నమః, మొదటే నమస్తే రుద్రమన్యవ అని మొదలవుతుంది. ఆ నమస్తే అనేది ఎప్పుడు నమతోనే మొదలై అనేక నమస్కారాలు ఉన్నాయి. ఈ అనేక నమస్కారాలు అన్యతరతో నమస్కారము, ఉభయతరతో నమస్కారము అని. అంటే మంత్రానికి రెండు వైపులా నమస్కారాలు కొన్నిటికి, మంత్రానికి ఒకవైపు నమస్కారాలు కొన్నిటికి చెప్పబడుతూ ఉంటాయి. ఇలాగా వివిధ నమస్కారములన్నీ చెప్పబడ్డాయి గనక దీనికి నమకం అని. ఎన్ని నమస్కారాలు చెప్పబడ్డాయంటే 183 నమస్కారాలు ఉన్నాయి రుద్రంలో. అందుకు దీనికి నమః నమకం అని పేరు. అలాగే చమక భాగానికి చమకం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే చమే చమే చమే చమే చమే అనే శబ్దబాహుళ్యం అక్కడ వస్తుంది. ఇది మొత్తం మనకి 358 మార్లు వస్తుంది అక్కడ. అందుకు దానికి చమకం అని పేరు. అయితే చమకంలో ఏమున్నాయి అంటే నాకు ఏవి కావాలో అవన్నీ ఉన్నాయి అందులో. నాకు అంటే అర్థం ప్రతి జీవికి, ప్రతి జీవికి వాడి జీవితానికి ఏం అవసరమో అవన్నీ ఉన్నాయి, కోరికలు ఉన్నాయన్నమాట. ఆ చమకం ప్రశస్తి చమకం చెప్పుకున్నప్పుడు ఎలాగూ చెప్తాం. అయితే చమకం మాత్రం ఎతులు చెప్పరాదు అని నియమం ఉంది. ఎందుకంటే అతని కోరికలన్నిటికీ అతీతంగా ఉండవలసిన వాడు, అందుకే వాడు మనసులో కోరిక వస్తున్నా పక్కకు తోయవలసిందే. కానీ గృహస్థైన వాడు ఆ అవసరాలన్నిటితో తాను బ్రతకవలసిన వాడు, ఆ అవసరాలతో యజ్ఞం చేయవలసిన వాడు. భోగం కోసమే కాదు, యజ్ఞార్థం కూడా వస్తువులు కావాలి. కేవలం భోగం కోసం కాదు, అందుకే యజ్ఞార్థం కూడా వస్తువులు కావాలంటే యజ్ఞస్వరూపుడైన పరమేశ్వరుడే ఇవ్వాలి. అందుకు అది కూడా చమకం కూడా యజ్ఞస్వరూప వర్ణనంతో ఉంటుంది. యజ్ఞము ద్వారా ఎలా పొందాలి, పొందిన వాటిని తిరిగి యజ్ఞానికి ఎలా వినియోగించుకోవాలని ఒక అపూర్వమైన జ్ఞానం అందులో చెప్పాడు. ఈ కోరికలకి చమే చమే అంటే మే అంటే నాకు, చ అంటే కూడా అని అర్థం. నాకు అది కూడా, ఇది కూడా, ఇది కూడా, ఈ కూడా కూడా, ఎన్ని కూడాలో ఇవన్నీ కూడేలా చేసుకోవడమే చమే. ఇన్ని చమేలు ఉన్నాయి కనుక దాని పేరు చమకం అని చెప్పారు. ఇలా నమకం చమకం అనే పేర్లలో ఉన్న వైశిష్ట్యం. ఇప్పుడు నమస్కారం గురించి చెప్పుకున్నాం. నమస్కారం అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే శుద్ధంగా వైదిక మతంలోంచి వచ్చింది, అంటే హిందూ మతం అన్నమాట. గట్టిగా అంటే నమస్కారం కూడా హిందువులది కనుక అవతల వాళ్ళు ఏమని అనుకుంటారు కనుక మీద నమస్కారం తీసేద్దాం అంటారు. ఇంకా ఇంకేమొస్తాయో, భారతదేశంలో హిందూ మతం లేకపోతే భారతదేశానికి ఉనికి లేదు, గుర్తుపెట్టుకోండి. భారతీయత అంటేనే హిందుత్వం, హిందుత్వం అంటేనే భారతీయత. అందుకు ఈ నమస్కారం అనేటటువంటిది భారతీయ సంప్రదాయం, వైదిక సంప్రదాయం. ఈ నమస్కారం ఎక్కడ ప్రయోగింపబడింది? వేదాల్లో చెప్పబడింది నమస్కారం. దీనికి పంచ ప్రణవాలలో ఒకటి అని అంటారు నమస్కారాన్ని. ప్రణవములు ఐదు ఉన్నాయట, వైదిక ప్రణవములు. వైదిక ప్రణవములు ఐదు. అవి ఏమిటి అంటే ఓంకారం, స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, నమస్కారం. ఈ ఐదు వైదిక ప్రణవాలు. ఈ వైదిక ప్రణవాల్లో మొదటి నాలుగింటికి చాలా నియమాలు పెట్టాడు. ఓంకారం, కేవలం ఓంకారం, యతి తప్ప ఎవరు చేయరాదు అని చెప్పారు. ఇక మంత్రంతో ఓంకారం కలపడానికి కొన్ని అధికారాలు చెప్పబడ్డాయి. ఓంకారానికి అవి నియమం. ఇతర మంత్రములలో గృహస్థు కేవలం ప్రణవంతో అనకుండా మిగిలిన మంత్రములకు అనుసంధానించి ఓంకారాన్ని చేస్తాడు. అది దాని అతనికి ఉపదేశము మొదలైన పొందినప్పుడు. ఇక స్వాహ, స్వధ, వషట్, ఈ మూడు కూడా యజ్ఞములు ఎందు వినియోగించేటప్పుడు చెప్పే. స్వాహ అంటే దేవతాహ్వాన వాచకములుగా చెప్తారు. స్వధ పితృదేవతలకి వినియోగించే శబ్దం. వషట్టు యజ్ఞముల్లో కొన్ని భాగముల ఎందు వినియోగింపబడతాయి. మొత్తానికి నాలుగు కూడా కొన్ని పరిమితులు కలిగి ఉన్నాయి. ఇదే వేదంలోంచి మరొక ప్రణవం వచ్చింది. అది హాయిగా అందరం ఎప్పుడైనా అనుకోగలిగిన ప్రణవం, అదే నమస్కారం. ఇది ఐదవ ప్రణవం. ఇది చాలా ఉత్కృష్టత. ఇది శుద్ధ ప్రణవం ఎలాంటిదో అలాంటిదే ఇది. దీనిలో ఎన్నెన్నంతర అర్థాలు ఉన్నాయో తెలుసుకోవాలి. నమస్కార బాహుళ్యం దీనిలో పెట్టడానికి కారణం అది ప్రణవం గనుక. అందుకు నమః నమః నమః నమః అని అనేక మార్లు అనడం. మనం ఏ మంత్రం అన్నా కూడా నమశబ్దం చేతే మరింత దివ్యమవుతుంది. ఆ కారణం చేతే కొన్ని మంత్రాలకి ప్రణవం అక్కర్లేదన్నారు. శివాయ నమః లేదా నమశివాయ, నారాయణాయ నమః, శివాయ నమః అనే పంచాక్షరి, దానికి మరొకటి కల్పన అవసరం లేదు. ఈ పంచాక్షరిలో నమస్కారం ఉంది, అందుకే అది ప్రణవమైంది. ప్రణవం అనే శబ్దానికి అర్థం నవ్వనే ధాతువు నుంచి ప్రణవ, బాగా దాటించునది అని అర్థం. ప్రణవం అంటే ఈ ప్రణవ సాధనలో మనం దాటబడతాం. దేని నుంచి? సంసారం అనే సముద్రం నుంచి దాటబడతాం కనుక ప్రణవం అని దానికి పేరు. ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి, ఇక్కడ తెలుసుకుంటే చాలు. ఇది దేవతాహ్వాన వాచకం, దేవతని ఆవహింపజేస్తుందిట. అందుకే ప్రణవం లేకుండా మనం ఏదన్నా ఫలించదు అన్నారు. ఎందుకంటే మనం ఏ దేవతని ఇప్పుడు అంటున్నామో ఆ దేవతాశక్తిని అనంత విశ్వశక్తి నుంచి లాగాలి అంటే ఆహ్వానించాలి, ఇన్వైట్ చేయాలి. రండి అని పిలిస్తేనే కదండి ఎవరైనా మన ఇంట్లోకి వస్తారు. ఏదో వచ్చి తలుపు కొట్టినా తలుపు తెరిచి ముఖం అలాగ చూస్తే వాడు ఎంటర్గాడు లోపలికి. వాడిని రండి లోపలికి అంటేనే వస్తారు. వాడికి అర్థమయ్యే భాషలో వాడికి చెప్పాలి. రండి అని తెలుగువాడికి చెప్తే అర్థమవుతుంది, మరొక భాషలో రండి అనకూడదు. మేము కాశీలో వెళ్తే రండి అనద్దు అన్నారు. వాడి భాషలో ఏదో ఉంటుంది ఆ ఏ అనాలి. ఇలాగ వాడి వాడి భాషలో ఆహ్వాన వాచకాలు ఉంటాయి. అలాగే దేవతని ఆహ్వానించే శబ్దానికి ప్రణవం అని అంటారు. అందుకే స్వాహ అన్నప్పుడు కూడా సుష్ఠు ఆహూయతే ఇది స్వాహ అన్నారు. చక్కగా పిలవాలిట. అంతేగాని రండి అంటే వాడు అప్పటికే ఇంకొచ్చిన ఉండాలో లేదో వాడే వెంటనే తెలుసుకుంటాడు. సుష్ఠు ఆహూయతే బాగా పిలవాలట. ఆ బాగా పిలిచే సాధనాలు ఐదు. అందుకే నమః అంటే అర్థం పరమేశ్వర ఆహ్వాన వాచకం. అందుకే శివాయ నమః, రుద్రాయ నమః, దేనికైనా నమః అని పెట్టమన్నారు. ఈ నమః ఎలాంటిదంటే నూతిలో ఉన్న నీటిని చేదతో తోడినట్లుగా ఈ శివ అనే పరమేశ్వర శక్తి ఏదిందో దాన్ని నమహతో మనం తీసుకుంటున్నాం. నమస్కారానికి అంత శక్తి ఉన్నది. అందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ రుద్రంలో ఎన్ని ఎన్ని ఎన్ని ఇక్కడ పరమేశ్వర విభూతిని చెప్తున్నాడో ఆ ప్రతి విభూతిని నమః శబ్దంతో మన లోపల ఆవిష్కరింపజేసుకుంటున్నాం, మన ఎందు ప్రతిష్ట చేసుకుంటున్నాం, ప్రసన్నుణ్ణి చేసుకుంటున్నాం. ప్రేమగా రమ్మని పిలిస్తే చాలండి, ఆ తర్వాత పదార్థాలు ఇవ్వకపోయినా పర్వాలేదు వాడికి. ఎందుకంటే దేవతలకు ఆహ్వానించాలు, మనం ఇచ్చే పదార్థాలు కడుపు నింపుకుంటారు అనుకోరు కదా, ఆదరణ కోరుకునేవారే దేవత. అందుకే భగవంతుడిని మెప్పించడానికి ప్రేమ తప్ప మరో సాధన లేదు, ఎందుకంటే ఆయనకి ఏం అక్కర్లేదు కనుక. ఆ ప్రేమ ఒక్కడు చూపిస్తే దొరికిపోయేవాడు ఆయన. అందుకు ఆ ప్రేమని నమశ్శబ్దంతో, నమశ్శబ్దానికి అర్థంలో ఇది పంచప్రణవాల్లో ఒకటి అయిన ఒక అర్థం. ఇంకా రెండవ అర్థం నమస్కారము అంటే నమ్రభావమే నమస్కారం. నమ్రత అంటే వంగి ఉండుట అని అర్థం. కొందరు పాపం తెగ వంగిపోతాడు, ఆ తెగ వంగిపోతే తెలుస్తుంది సరే వీడికి నమ్రత లేదురా, వీడి వల్ల ప్రమాదం డేంజర్ అని. ఎవరు అంటారు అతి వినయం ధూర్త లక్షణం, అసలు వినయం లేకపోవడం అరాచకవాదుల లక్షణం. ఏది ఏమైనప్పటికీ కూడా నమ్రభావ ప్రకటన, ఒక విషయం పట్ల మనకు నమ్రత ఎప్పుడు వస్తుంది, అది మనకన్నా మహోన్నతం అని తెలిసినప్పుడు మనం దాని ముందు నమ్రులమైపోతాం. ఆ నమ్రభావ ప్రకటనాన్ని నమస్కారం అంటారు. అందుకు శాస్త్రం నమస్కారానికి ఏమని నిర్వచనం చెప్పించిందంటే, ఆరాధయితు ఆరాధనీయస్య ఉత్కర్షానుసంధాన పూర్వక ప్రభవభావో నమస్కార అని నమస్కార శబ్దానికి అర్థం చెప్పారు. అంటే ఆరాధించేవాడు ఆరాధించబడేది అని రెండు వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఆరాధించేవాడికి ఆరాధించబడే వస్తువు యొక్క గొప్పతనం తెలుస్తున్న కొద్దీ నమ్రుడైపోతాడే, ఆ నమ్రభావాన్ని ప్రకటించడమే నమస్కారం. ఇది నమ్రభావ ప్రకటన. అందుకే కృష్ణుడితో మాట్లాడుతూ అందరూ అన్నారు కనుక నారాయణ నారాయణ నమస్కారం పెట్టాడు ఎవడు, అర్జునుడు. ఎన్నో మార్లు సహాయం చేశాడు కనుక నువ్వు దేవుడివి చాలా గొప్ప పని చేసావు అని నమస్కారం పెట్టాడు. చెప్తూనే ఉన్నాడు, అంటూనే ఉన్నాడు, కానీ ఆయన విష్ణువు అని పూర్ణ స్పృహ కలిగిందా? కలగనివ్వడు. ఆయన తల్లి చూసి తెలుసుకుందాం అనుకునే లోపలే కప్పేశాడు. ఆయన కలగనిస్తాడా? కలిగితే ఇంక వాళ్ళు తల్లిగానో అర్జునుడుగానో ఉండగలరా? వాళ్ళు ఉండకపోతే నాటకం సాగుతుందా? అందుకే వాళ్ళని అలా ఉండనివ్వడు ఆయన. ఒకవేళ చూపించాడా అప్పుడు వీళ్ళలో రియలైజేషన్ వస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ తానేమిటో అన్ని తెరలు తీసి ఒక్కసారి చూపించగానే నమస్కారం నమస్కారం నమస్కారం నమస్కారం అన్నట్టు ఆయన. అక్కడ వస్తుంది మనకు నమ్మకం. ఎక్కడ? భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో నమః నమః నమః ఎన్నొస్తాయో మీరు చూడండి. అక్కడ ఇన్ని నమస్కారాలకి ఒక్క మాటలో చెప్తాడు, పునశ్చ భూయోపి నమో నమస్తే అని అంటాడు అక్కడ అర్జునుడు. పునశ్చ భూయః అపి మాటి మాటి మాటి మాటికి నమస్కారం చేస్తున్నానయ్యా అంటాడు. మాటి మాటికి ఎందుకు నమస్కారం చేస్తున్నావు అంటే, నీది తెలుస్తున్న కొద్దీ నమస్కారం ఆపలేను నేను, అలా నమస్కారం చేస్తూనే ఉంటానంటాడు. ఈ మాట మనకి భాగవతంలో బ్రహ్మదేవుడు కృష్ణుడిని చూసి, దేవా నీకు అనంత అనంత అనంత అనంత నమస్కారాలు నమస్కారాలు నమస్కారాలు అంటాడు. ఇలా నమస్కారాలు పెట్టుకుంటూ కూర్చుంటే నేను నా ఉద్యోగం నేను చేయలేను కనుక ఒక్క మాటలో చెప్తున్నాను, కల్ప పర్యంతంబు నమస్కరించడా అని ఒక మాటలో చెప్పేశాడు. నేను అంతకాలం నీకు నమస్కారం చేస్తానయ్యా అన్నాడు. ఎటువంటి ఫీలింగ్తో వాళ్ళు చెప్పారో మీరు అర్థం చేసుకోండి. మనకంటే నమస్కారం పెట్టమన్నారు కనుక మనం పెట్టేశాం, కానీ తెలిసి చేసే నమస్కారం సామాన్యం కాదండి, అది మనలో పునశ్చ భూయోపి వస్తుంది. అందుకే రుద్రకారుడైన మహర్షులు వాళ్ళు ఇన్ని నమస్కారాలు ఎందుకు పెట్టారంటే, ఆ స్వామి యొక్క అనంతత్వాన్ని చూడగానే వాళ్ళకు కలిగిన దిగ్భ్రమ, ఆ అద్భుత భావన, దానితో నమః నమః నమః నమః నమః అని ఆ పరమేశ్వరుడు విశ్వవ్యాపకుడైన ఆ పరమేశ్వరుడిని చూసి అన్ని నమస్కారాలు చేయడానికి కారణం అది విశేషం. అక్కడ అంటాడు అర్జునుడు, కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్, అసలు నిన్ను చూసాక నమస్కారం పెట్టకుండా ఎవడు ఉండగలడయ్యా అంటాడు. తెలియనంత వరకే గాని తెలిస్తే ఆగలడా? అందుకే నిన్ను చూసిన వెంటనే నేను ఆగలేక ఇన్ని నమస్కారాలు చేశానయ్యా. కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్, నేనే కాదు అదిగో అక్కడ నాకు కనిపిస్తున్నారు, సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా, దేవతలు సిద్ధులు అందరూ నీకెందుకు నమస్కరిస్తున్నారు నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు దేవతల చేత వందనం పొందినవాడా అంటే పాటలు పాడేశాం, కానీ ఎందుకు ఆయన అన్ని వందనాలు పొందాడు అనేది ప్రత్యక్షానుభవం అయితే గానీ అర్థం కాదండి. ఋషులు ప్రత్యక్షంగా పరమేశ్వరుని చూశాడు, విశ్వంలో ప్రతి అణువున ఆయన్ని చూసి చూసి చూసి అడుగడుగున అడుగడుగున ఆ శివుడు కనబడుతుంటే నమః నమః నమః నమః నమః అని ఇన్ని నమస్కారాలు చేశారు, అది నమ్మకమే మన దగ్గరికి వచ్చింది. ఇది విశేషం. అయ్యా మీరు కృష్ణుడి గురించి చెప్తున్నారా శివుడి గురించి చెప్తున్నారా? విశ్వరూప సందర్శన యోగం అని చెప్పి మళ్ళీ అటుపోయారు, ఇటొచ్చి చెప్పారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వేదం ఏ పరమేశ్వరుని చూపించే నమః అందో ఆ పరమేశ్వరుడే కృష్ణుడు, మరెవరో కాదు. ఇద్దరికి ఏమీ భేదం లేదు. వేదం ఇద్దరిని ముగ్గురిని చెప్పలేదు, ఒకే పరమేశ్వరుని చెప్పింది. పైగా రుద్రం అంటే ఏమిటో కాదు, విష్ణు సహస్రం. రుద్రం అంటే ఏమిటో కాదు, విష్ణువుని చూపించేది రుద్రం. విష్ణు అంటే అర్థం ఏమిటి? విశ్వమునందు వ్యాపించున్నవాడు. పదాలకు అర్థాలు తెలియవు మనకి, మనకు ముందు నుంచి కొన్ని భావాలు ఎక్కిపోయాయి. విష్ణువు అంటే నీలంగా నాలుగు చేతులు పెట్టి కూర్చుంటాడు, శివుడు అంటే సోలం పట్టుకున్న వైపు కూర్చుంటాడు. అలా కూర్చోవాలని కాదు, కూర్చుంటారు. ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన. రెండు పేర్లు ఉన్నప్పుడు రెండు రూపాలు ఉంటే అభ్యంతరం ఏంటండి మనకి? తప్పేం లేదు కదా, ఆయన ఇష్టం ఏనా పెట్టుకుని ఉంటాడు, అది వేరే విషయం. కానీ వేదం ప్రకారంగా మనకి విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, సర్వత్రా కనిపిస్తున్న రుద్రుడే సర్వవ్యాపకుడు. సర్వత్రా రుద్రుడు కనిపిస్తున్నాడా మీరేమిటండి అలా చెప్తున్నారు అని మీరు కొంచెం ఆలోచించండి. రుద్రుడు తప్ప ఎవరు కనిపిస్తున్నారు ఈ లోకంలో? కొంచెం ఇక్కడంతా నేను రుద్ర భాష్యం అంటే అర్థం మంత్రం ప్రతిపదార్థం తాత్పర్యం చెప్తున్నానని అనుకోవద్దు. రుద్రం యొక్క భావాన్ని మీరు తెలుసుకుంటే రుద్రోపాసన అయిపోయినట్టు. తెలుసుకోవడం కాదు, మననం చేయండి. నిత్య జీవితంలో మననం చేయండి. విశ్వాన్ని అధ్యయనం చేయడమే విష్ణు జ్ఞానం అంటే. అందుకే విష్ణువు తెలియాలంటే ముందు విశ్వం, తర్వాత విష్ణువు. విశ్వం విష్ణువు అషట్కార, ఇది అక్కడ క్రమం. అదే ఇందులో కూడా చెప్పబడుతుంది, రుద్రుడు విశ్వమంతా నిండిపోయినాడు, ఎలాగా రెండింటిగా నిండిపోయినాడు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. రుద్రం యొక్క సారం ముందు మీకు చెప్పేస్తున్నాను. రుద్రుడు రెండుగా నిండిపోయేట్టి ప్రపంచంలో ఏమిటి? ఆయన పేరుకు రెండు అర్థాలు చెప్పేమి? ఏడిపించేవాడు, ఆనందింపజేసేవాడు. రెండు అర్థాలు ఇవి మనకు అర్థమవుతాయి. నాదము నాదాంతము ఇవన్నీ చెప్పారు కనుక వినాలి తప్ప అనుభూతికి వచ్చే విషయాలు కాదు. ఎందుకంటే అంత సాధన చేసినప్పుడు అనుభూతికి వస్తాయి. కానీ ఈ రెండు అర్థమైపోయి ఉంటాయి, ఏడవడం నవ్వడం. ఇది అందరికీ అర్థమైన విషయం. ఈ రెండు తప్ప మనకు ఏవైనా ఉన్నాయా? సుఖము దుఃఖము, ఈ రెండు దేని నుంచి పొందుతున్నాం? ఆలోచించండి. ఇదేం వేదాంతం కాదు నేను చెప్పేది. ముందు జీవితం, నేను చెప్తున్నంత జీవితం, వేదం వేదాంతం దేవుడు అన్ని పక్కన పెట్టండి. జీవితం గురించి, చుట్టూ ఉన్న ప్రపంచం గురించి. ఏడవడం నవ్వడం అంతేనా మన జీవితం? కాదా. ఏడుస్తున్నాం అంటే మన కూడని ఏదో జరిగింది కనుక ఏడుస్తున్నాం. వేదన కలుగుతోంది, వేదనతో బాధపడుతూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. అది ఉంది కదా జీవితం, ఎప్పుడూ ఏడిపోయినా ఎవరికైనా కలిసే ఉంటాయి. మిశ్ర అంటారు దీన్ని. ఈ రెండూ మనం అనుభవిస్తున్నాం. మన దేనికి వేదన పడుతున్నామో దాన్ని ఘోరం అంటాం, దేనికి ఆనందిస్తున్నామో దానికి అఘోరం అంటాం. అంటే ప్రపంచంలో మన అనుభూతులన్నిటికీ రెండే పేర్లు, ఘోర అఘోర అని. ఆనందము దుఃఖము ఈ రెండే మనం అనుభవించేవి. ఈ రెండు ఎవడు కలిగిస్తున్నాడంటే ఒక్కడే అని చెప్పాం కదా, ఘోర అఘోర. ఈ రెండు ఒక్కడే కలిగిస్తున్నాడు అని తెలిసినప్పుడు మనకు ఘోరం వచ్చినప్పుడు భయం ఏముంది? ఆయన అఘోరంగా మార్చేయగలడు, ఆయన చేతిలో పనే కదండి, అందుకు అఘోరంగా మార్చేయగలడు. ఇది మనకు తెలిసాక నేను అనుభవిస్తున్న ఈ రెండు నీ నుంచే వస్తున్నాయి అని తెలుసుకుని శరణు వేడితే నువ్వేమయ్యో, ఘోరానికి అఘోరానికి కూడా అతీతంగానే కనిపిస్తున్నావు. అది విశేషం. సుఖానికి దుఃఖానికి కూడా అతీతంగా ఉన్నవాడే రెండు చేయగలుగుతున్నాడు ఆయన. ఈ రెండు చేస్తున్నవాడు రెండింటికి అతీతులైన వాడు కనుక ఈ రెండింటిని ప్రయోగిస్తున్న వాడిని కానీ మనం చూడగలిగితే సుఖ దుఃఖాలకు అతీత స్థితికి వెళ్ళిపోయాం కదా, అంటే ద్వంద్వాతీత స్థితికి వెళ్ళినట్లే కదా. అందుకు రుద్రుణ్ణి బాగా అర్థం చేసుకుంటే మనం అక్కడ చేరుకుతున్నాం. కనుక ప్రపంచంలో ఘోరాఘోర రూపములతో వ్యాపించి ఉన్నాడండి రుద్రుడు. ఇది మీకు అర్థం కావాలంటే నిన్నటి వరకు కురిసిన వానే సాక్ష్యం. మొన్న సుమారు వారం 10 రోజుల వరకు వాన చుక్క కనబడలేదు మనకు. వాన పడితే మహదానందం మనకి, పడడం మొదలుపెట్టాక ఎంత ఆనందించామండి. నిన్నటి వరకు పడుతూ ఉన్న ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తూ ఉంటే ఆ వాన ఏమైంది? ఘోరం అవ్వలేదు. ప్రపంచంలో కొలంలు నిండుతున్నాయి, నదులు నిండుతున్నాయి, ఆనందంగా న్యూస్ చూసేవాళ్ళని అక్కడ పెడతాం. కానీ ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తుంటే నాకేదో నది నిండింది దేశంలో అంటే నాకెందుకు, నా ఇంట్లోకి నీళ్లు వచ్చేసేయలేదు అని బాధపడుతున్నాడా లేదా వీడు? అంటే అర్థం ఏంటి, నిన్నటి వరకు నీటి చుక్క లేదో అని బాధపడి ఆ నీరే అఘోరం అనుకున్న వాడికి ఇప్పుడు ఆ నీరు ఘోరం అయిపోలే. అయితే నీరు ఘోరమా? స్టేట్మెంట్ ఇవ్వగలమా? కాదే, ఘోరం కాదనగలమా? మళ్ళీ అది అనలేము. ఘోరాఘోరములు నీ కర్మ బట్టి వస్తాయ్యా. అయితే నిన్నటి వరకు నాద వర్షం పడిపోయింది కనుక ఘోరంగా ఇంకా రేపటి నుంచి నా వర్షం అక్కర్లేదు అనగలమా? అనలేము. వీడికి ఘోరంగా ఉన్నా పర్వాలేదు రావచ్చు, ఎందుకంటే అక్కడేమో నదులు నిండాలి. అంటే ఒకే సంఘటన జరిగింది కానీ ఒకడికి అది ఘోరమైంది, ఇంకోటికి అది అఘోరమైంది.
2: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమశివాయ.
0: శివ శివేతి శివేతి శివేతి వా.

0: హరేతి వా భజ మన శివమేవ నిరంతరం భజ మన శివమేవ నిరంతరం శివాయ గురవే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ గురుభ్యో నమః. మనం సంస్కృతంతా కూడాను కేవలం వేద పురాణాల్లో నిబద్ధం చేసేసి కొంతమంది సొత్తుగా తీసుకుని మామూలు వాళ్ళకి సామాన్య జనులకి అందకుండా చేసేసేరండి అని, అది ఒట్టి మాట. అది పూర్తిగా మన సంస్కృతి పట్ల మన దేశం పట్ల అవగాహన లేని వాళ్ళు అనే మాట. ఈ దేశంలో అట్టడుగు వర్గాల వాళ్ళకి కూడా వేదాంతం అందించింది ఈ దివ్యమైన జాతి. మహర్షుల దృష్టి అంత విస్తృతంగా పరచుకున్నది. కావాలంటే జానపదుల సాహిత్యంలోంచి వెతికి తీస్తే ఉపనిషత్తుల వాక్యాలు కనబడతాయి. మాయా సంసారం తమ్ముడు, నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు అనే జానపద గీతం ఉంది. ఆ ఒక్క మాట చాలదా తరించిపోవాలంటే? మహాపండితుడికి కూడా అది చాలు. అంతేకాదు, ఏమీ సేతురా లింగ ఏమీ సేతు, గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజను సేతమంటే గంగనున్నా చేప కప్ప ఎంగిలంటున్నాయి లింగ అన్నవాడెవడు? జానపదుడు కాదా? వస్తా ఒట్టిదే పోతా ఒట్టిదే ఆశయందుకంట, చేసిన పుణ్యము చెడని పదార్థము చేరుని నీ వెంట అని చెప్పిన జానపదంలో ఉపనిషత్తులు పలకట్లేదా? ఎక్కడ దాక్కుంది ఈ సంస్కృతి? ప్రతి వాడి రక్తంలో ఉంది ఈ సంస్కృతి. భారతీయుడిగా పుట్టిన ప్రతి వాడి రక్తంలో వేదాంతం ప్రసరిస్తుంది, తత్వజ్ఞానం ప్రసరిస్తుంది. అది మన బ్రతుకులో కలిసిపోయింది, పుస్తకాల్లో దాక్కోలేదు. అది విశేషం. అందువలన ఈ సంస్కృతి ఇంత ఉత్కృష్టంగా ఉంది. ఎల్లమ్మా అని పిలుచుకున్నా ఎల్లరికూ అమ్మైనటువంటి జగదంబే పలుకుతుంది. ఎవరు ఏ రీతిలో ఆరాధించినా ఆరాధింపబడేటువంటి జగదంబ ఆ తల్లే. అందుకే కాటిరేడు అన్నా ఆ సదాశివుడే. వాళ్లకు కూడా మోక్షం ఇచ్చాడు, ఎందరందరికీ మోక్షం ఇవ్వలేదు. మనం తల వంచి నమస్కరించేది జాతి ఆధిక్యతకి కాదు, గుణాధిక్యతకి, భక్తి ఆధిక్యతకి, జ్ఞానాధిక్యతకి. ఇది తరతరాల భారతీయ సంప్రదాయం. ఇందులో ఎప్పుడూ విచ్చిత్రండదు. అందుకే చండాలొస్తు సతుద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ. ఎవరి ధర్మాన్ని వారు పాలిస్తూ ఉత్కృష్టమైనటువంటి భక్తి జ్ఞానాలని తమ ధర్మంతో మిళితం చేసి భగవదర్పణమైన ప్రతి వాడు కూడా వందనీయుడే అని చెప్పిన భారతీయ భవ్య సంస్కృతికి ఇది ఉదాహరణ ప్రాయమైన దివ్యగాథ. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఈ విధంగా కాటిరేని జాతర జరిపిన తర్వాత వారి సంప్రదాయం ఏమిటి అంటే, జలకంబాడి విభూతి పెట్టుకుని రక్షామూలిక మాలిక వలయంబుల్ తొడి. ఏ సొగసు దానిదే! ఆ బోయల అలంకారాలు, వారికున్న విద్యలు చాలా సొగసైనటువంటివి. మన వారు ఏమనుకుంటారంటే అక్షరాస్యత ఉద్యమం చేయాలి, విద్యలు వ్యాపింపజేయాలి అని చెప్పి స్వతసిద్ధ తేజంతో వారికంటూ ఉన్నటువంటి సత్వంతో ఉన్నటువంటి అనేక మంది అరణ్యవాసులందరికీ కూడా వారి సత్వం పోయేలాంటి క్షుద్ర విద్యలు నేర్పుతున్నారు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గరున్న విద్యలు తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఎటువంటి విద్యలు వాళ్ళ దగ్గరున్నాయంటే, పంచాంగం తిరగవేయక్కర్ లేకుండానే ఆకాశంలో నక్షత్రాలను చూసి సుముహూర్తం అని చెప్పగలిగిన సంస్కారం వాళ్ళ దగ్గరుంది. అంతేకాదు, వాళ్ళు వెతికి ఒక్క మూలిక మనకిచ్చారా, మనం హాస్పిటల్ చుట్టూ సంవత్సరాలతో పాటు తిరిగినటువంటి రోగాలు పోతాం. అంటే వాళ్ళు స్వతసిద్ధమైనటువంటి శక్తితో బోలెడంత జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అవి మనం చదువుకునేటువంటి రాజ్యాల పతనాలు, రాజ్యాల అభివృద్ధులు లాంటి చదువులు కాకపోవచ్చు, కానీ జీవితానికి అవసరమైన విద్యలు ప్రతి వాడి దగ్గర వాళ్ళ యొక్క శక్తిని సంపాదించుకుని ఉన్నాయి. వారి సంప్రదాయాల్లో దాగి ఉంటాయి, వారి వేషభూషల్లో దాగి ఉంటాయి. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాని మీద పట్టు వారికి ఉంది. తీగను చూసి వృక్షం యొక్క జ్ఞానాన్ని చెప్పగలరు వాళ్ళు. గాలిలో వచ్చే మార్పును బట్టి వాతావరణాన్ని చెప్పగలరు. జంతువు లక్షణం బట్టి అది ఏమి చేస్తుందో చెప్పగలరు. అంతేకాదు, అరణ్యంలో తిరగడం బట్టి ఏ జంతువు ఎక్కడుందో చెప్పగలరు. ఇంత ఆతవిక జ్ఞానాన్ని, స్వతసిద్ధమైన జ్ఞానాన్ని కలిగినటువంటి వారు. అలాగే వారి దగ్గర ఉన్న మంత్ర విద్యలు, శాబర మంత్రములోనే వారి విద్యలు వారుకున్నాయి. ఆ దివ్య మంత్రములు, ఆ శక్తులు అవి వేరు. కనుక మణిమంత్ర ఔషధ విద్యలు ఎవరి సంప్రదాయం ప్రకారం వారు కాపాడుకుంటూ వచ్చారు. కనుక భారతీయ విద్యలు ఇన్ని రకములుగా కాపాడబడి ఇన్నాళ్ళ వరకు వచ్చాయి. ఇలాంటి దివ్య విద్యలని క్రమక్రమంగా అంతరింపజేస్తూ నాగరికత వ్యామోహం అన్ని సత్వములను, అన్ని బలాలను కూడా పోగొడుతుంది. ఇది ఈ వాక్యాన్ని మీరు భావన చేస్తే అప్పుడు ఇంకా అర్థమవుతుంది నేటి దయనీయమైన పరిస్థితి. సరే, విషయాంతరం అక్కడ ఉంచుదాం. ఈ విధంగా వీరు కాటిరేని జాతర తర్వాత ఉత్సవం ఏంటంటే వేటకు పంపడం అనేది సంప్రదాయం. ఎందుకంటే వేట వీరి యొక్క ప్రధాన వృత్తి. ఆ వేటకు పంపేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ యువకుడికి
1: మొదటిగా సంగడి కాళ్ళు. సంగడి కాళ్ళు అంటే స్నేహితులు. ఈ స్నేహితుల నుంచి పంపిస్తారు, మీ అంతటి మీరు వేటాడి రండి, దానిలో పూర్తిగా నైపుణ్యం సంపాదించి రావాలని. దానికి తగ్గ విలువిద్యంతా ముందే నేర్పిస్తారు. వాళ్ళ విద్య వాళ్ళకి పూర్తిగా నేర్పుతారు. ఆ విద్యలో మెలకువలు నేర్పుతారు. ఆ మెలకువలు ఇప్పుడు ప్రాక్టికల్ అనమాట. ఇంతవరకు థీరీ, ఇప్పుడు ప్రాక్టికల్. యువరాజ పట్టణం తర్వాత కాటిరేని జాతర జరుపుకున్న తర్వాత ఆ శివుని యొక్క ఆశీస్సును పొందాలి. ఎందుకంటే శివుడు మహాధనుర్విద్యావేత్త, అర్జునుడికి ఆయనే గురువు, ఎరుకుల వారికి ఆయనే గురువు. అందుకే నమస్తే అస్తు ధన్వనే అని నమస్కరించింది కదా రుద్రమంత్రాలు. ధనుర్ధారి అయినటువంటి ఆ శివుడు త్రిపురాసుర సంహారకుడైనప్పుడు కూడా ధనుర్ధారే. కనుక అర్జునుడు సైతం అస్త్ర విద్య కోసం ఆయన ఆరాధించవలసిందే. వీరు కూడా వినివిద్యుల యొక్క మెలకువల కోసం ఆయన్నే ఆరాధించాలి. కనుక ధనుర్విద్య స్వరూపుడైనటువంటి శివుని ఆరాధించి వీరందరూ కూడా వేటకు బయలుదేరేట. ఆ వేటకు వెళ్లేటప్పుడు నిజానికి ఎంత విశిష్టంగా చెప్పారంటే, తెరచీర కట్టలు, ప్రోగు చుట్టలు, దొడ్డి వలలు, ఏటి వలలు, కుందేటి వలలు, పంది వలలు, అవదండ వల, మకరి వల, ఎలిక వల మొదలగా వలయు వలలు. ఇన్ని రకాల వలలో చూడండి, రకరకాల జంతువులకి రకరకాల వలలు. తెరచీరలట, ఆ తెరచీరలు వేసి కొన్నిటిని పట్టుకుంటారు. కనుక వలల్లో ఉన్న రకాలు చెప్పాడు. అలాగే వీటిని పోల్చుకోవడానికి, జంతువులను పోల్చుకోవడానికి కొన్ని జంతువులు ట్రైనింగ్ చేసి తీసుకెళ్తారు. అవి సివ్వంగులు, కుక్కలు, కృష్ణ కురంబం, కురంగంబులు, ముంగిసలు, ఎద్దులు మొదలుగా వేటకు దిద్దిన జంతువులు. ఇలాగ వర్ణిస్తాడు అనేక విషయాలు. అలాగే తీసుకెళ్తున్న ఆయుధములు, రకరకాల పక్షులు, కొన్ని పక్షులను వదులుతారట. ఆ పక్షులు వెళ్ళి సైగలు చేస్తాడు మళ్ళీ వెనక్కి వచ్చి, అక్కడ ఒక జంతువులు మంద ఉంది అని. అవి తెలుసుకున్నప్పుడు ఆ సైగలు బట్టి ఆ జంతువులు ఎటువంటివి, వాటిని వేటాడడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంత వేట విద్య, మృగయా విద్య మనకు ఉండేది అనేది వీటి యొక్క వర్ణన బట్టి వస్తుంది. సూచనకు చెప్పుకోవడం మన భారతీయమైనటువంటి ఆరణ్యక విద్యలు, ఆటవిక విద్యలు, అడవుల్లో కూడా క్షేమంగా బ్రతకగలిగేటువంటి విద్యలు. గ్రామ్య విద్యలు మనకున్నట్టే ఆరణ్యకమైన విద్యలు వాళ్ళకున్న, అది విశేషం అన్నమాట. ఇలాంటివన్నీ వాళ్ళు ఏర్పాటు చేసుకుని అడవుల్లో ప్రవేశించారు. కుర్రవాళ్లతో పాటు ఈ కుర్రవాడు తిన్నాడు. అలా ఉండగా అవి కొన్ని రోజులు జరుగుతుంది ఈ వేట అనేటువంటిది. ఒక రోజున వేటాడి అలసి రాత్రి వేళ అయ్యింది. అక్కడ గుడారం వేసుకుని అందరూ విశ్రమిస్తున్నారు. ఒకవేళ తిన్నడాకేటక ఖేలా వ్యసనరతుల డస్సినవాడై, ఆ రాత్రి అయ్యేటప్పటిక అల్లా పగలంతా కూడా వేటాడి అలసిపోయినటువంటి తిన్నడు ఒక చెట్టు నీడ ఏర్పరచుకున్నటువంటి గుడారాల్లో నిద్రపోతూ ఉన్నారట. ఆ సమయంలో ఆ నిద్రలో ఒక స్వప్నం, ఆ స్వప్నంలో ఒక ఆయన కనబడ్డట. ఆయన ఎవరయ్యా, ఎలా ఉన్నారు అంటే, ఒడలంతెల్లని భూతిపూత, పులితోలొడ్డానం, అల్లాడు కింజడలు, ఆత్మైక విచార నిశ్చల దృగజాతంబు, అచ్చైన కచ్చడ మంసంబున, రుండమాల గల దేశస్థానవున్ క్రలగా, ఒడయండొక్కరుడ కుమారు కలలో ఉజ్జత్ కృపామూర్తి అయి. ఒక ప్రభువు కనబడ్డాట కృపతో. ఎవరయ్యా ప్రభువు అంటే, ఎలా ఉన్నాడు అంటే, ఒడలంతెల్లని భూతి పూత, శరీరంలో తెల్లని భస్మరేఖలు ధరించి ఉన్నాడు. పులితోలిని ఒడ్డాణంలా కట్టుకున్నాడు. అల్లాడు కింజడలు, అటు ఇటు కదులుతున్నటువంటి లేత ఎర్రని జడలు గాలికి కదలాడుతున్నాయట. ఇక కళ్ళు ఎలా ఉన్నాయంటే, ధ్యానముద్రాంకితమైనటువంటి మూడు నేత్రాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంకా రుండమాల అంటే కపాలమాల ధరించి ఉన్నటువంటి వాడు ఒక ప్రభువు కనబడ్డాడు అన్నాడు. ఆ ప్రభువు ఇంకెవరు, తన భక్తుల్ని ఎప్పుడు కాపాడాలో సమయం చూసి సైగ చేసేటువంటి స్వామి. ఆ దేవర కనబడ్డాడు. ఆ దేవర ఎవరో ఇంకా ఆయన పోల్చుకోలేదు. ఆయన అన్నట్ట, బాలక ఇచట శిలావటమూలంబున కొండదండ మొగలేటి దరిన్ శైలసుతాపతి భక్తుల పాలిటి పెన్నిధి వసించు భక్తి గొలువుమి అని చెప్పేటంతే. ఓ బాలుడా, ఇక్కడ కొంత దూరంలో మొగలేటి దరిన్ సువర్ణముఖరీనది ప్రవాహమున్నది, దానికి దగ్గరలో శివుడున్నాడయ్యా, ఆయన్ను కొలుచుకో అని చెప్పి అంతర్ధానము చేసిన తిన్నెండ దిరిపడుచు ఒక్కసారి లేచి కూర్చున్నాడు. ఇది కళ కలలా లేదే, అత్యంత స్పష్టంగా ఉంది. అసలు నేను నిద్రపోయానా, మెలకువ నిద్రా కాని స్థితిలో ఉన్నానా, కనబడ్డవారెవరు, కలలు కలలే, ఏదో వికారం అనుకోనా, అలా అనుకోవడానికి అవకాశం లేదే అని ఇలా ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా ఒక వరాహం కనబడిందిట. అది వనవరాహం, అడవి పంది. అందరూ నిద్రపోతున్నారు, తోటి కుర్రవాళ్ళందరూ. ఈయన కనబడింది ఆ వనవరాహం. కనబడిన వెంటనే కల విషయం మర్చిపోయాడు. ఎందుకంటే కంటి ముందు ఒక వస్తువు కనబడగానే కలలో కనబడిన వస్తువు కల్లేమో అనిపించి కంటి ముందుదే నిత్యం అనిపించుకోవడం మానవ సహజ లక్షణం. ఆ సహజ లక్షణంతో కల విషయం మర్చిపోయి వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ధనుర్బాణాలు అందుకుని తిన్నడప్పుడు ధను కండోల్ల సత్పాణి అయ్యి పట్టుకుని బయలుదేరేట. వెళుతూ ఉంటే ఆ అడవి పంది పరిగెత్తడం మొదలుపెట్టింది. మామూలు అడవి పంది అయితే కొంతసేపు పరిగెత్తి దొరికిపోయేది, కానీ వచ్చింది మామూలు అడవి పంద కాదు, పరమేశ్వరుడు కరుణ రూపుకట్టి వచ్చింది. ఇన్నాళ్ళు దాగిన ఏ జననాంతర సంస్కారములున్నాయో, ఎందుకోసం తాను పుట్టాడో, ఆ జన్మ యొక్క లక్ష్యం సిద్ధించబోయేటువంటి ఘడియ ఆసన్నమైనప్పుడు ఆ జన్మాంతర సంస్కారం ఏ క్షణంలో ఎవరి వల్ల మేల్కొంటుందో మనకు తెలియదు. ఆ స్వామే రప్పించుకుంటాడు. మన జన్మలు పండినప్పుడు, మన పుణ్యాలు పండినప్పుడు స్వామి రప్పించుకుంటాడు. ఆ విధంగా స్వప్నంలో కనబడి చెప్పడమే కాక, అయ్యో కళ అని ఆ విషయాన్ని కొట్టిపారేస్తాడేమోనని ఈ రూపంలో కనబడ్డాడనమాట. ఆ కారుణ్యం అలా కనబడింది, కనబడి పరిగెత్తిందిట. పరిగెడితే ఈయన పరిగెత్తాడు. జపమొప్పన్ వెను వెంట నంటి తరుమన్, పరిగెడుతూ ఉంటే సంవర్ధిత శ్రాంతి ఉద్దవడిం పరగలేని చందమున, కొంతసేపు అలా పరిగెత్తిన వరాహం ఇంకా పరిగెత్తలేనట్టు చదిగిలి పడిపోయింది. ఇంక ఇది దేనికి పరిగిరాలేదు, అలా కూలబడిపోయింది అని చెప్పి ఇతను బాణం తీయబోతే వెంటనే లేచి పరిగెట్టిపోయింది. ఇతను ఒక విధంగా లక్ష్యాన్ని సంధించితే ఇంకొక విధంగా గుండ్రంగా తిరిగి తిరిగి అది ఆశాసలం తిప్పి అనేక దిక్కుల్లో తిప్పి తిప్పి వెళ్ళిందిట. అది ఎలా వెళ్ళిందంటే, పాస విముక్తుండగు యోగి భావన ఎదుర్చావృత్తి వర్తించుచున్. ఉపమానం చెప్పేటప్పుడు కూడా సందర్భశుద్ధితో చెప్పాలి, అది కవి చేసే పని. ఆ వరాహం ఎలా పరిగెడుతున్నది అంటే, ఏ పాసము లేని యోగి ఎంత స్వేచ్ఛగా వెళ్తాడో అలా వెళ్ళిందిట. అంతేగాని తన వెంట ఒకడు తనుముతున్నాడని భయము దానికి లేదు. యోగి ఎలా నిర్భయుడే విహరిస్తాడో ఇచ్చ వచ్చినట్టుగా అలా తిరిగిందిట ఆ వరాహం. వెళ్ళి వెళ్ళి క్రమంగా ఏం చేసిందంటే, ఎల ఇంచుక తిన్నడు తన కలలోపల కన్న శివుని కనుగొనుదాకన్, చలమున గొని చని అయ్యే కలమప్పుడు అదృశ్యమయ్యే కడుచోద్యముగన్. ఆ కలలో కనిపించిన స్వామి కనబడేదాకా తీసుకువెళ్ళి ఆ శివలింగం దగ్గరకు రాగానే ఒక్కసారి అంతర్ధానమైపోయిందిట. అంటే ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకొచ్చి వెళ్ళిపోయింది. ఇక అక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన వాళ్ళు ఎవరూ లేరు, చేరవలసిన చోటు చేరిపోయాడు అది అనమాట. అక్కడికి చేరిన వెంటనే ఇంకా కాసింత తెర కూడా లేదు, అది కూడా తొలగిపోయింది. పూర్ణమైన జన్మాంతర సంస్కారం ఒక్కసారి జాగృతమై విజృంభించి తిన్నడిలో ఆ తిన్నడు అనే భావాన్ని కప్పివేసి శివభావాన్ని పూర్ణంగా బయటపెట్టింది. అందుచేతనే ఎదురుగా శివలింగాన్ని చూసిన వెంటనే ఆయన రెండు చేతులు దోయిలించి శివలింగం దగ్గరికి వెళుతున్నట్ట. ఎవరు చెప్పారు అక్కడ అది శివలింగము, దాన్ని చూడగానే కన్నీళ్లు పెట్టుకోవాలి, అది చాలా దివ్యమని. మనం ఎన్ని శివాలయాలు తిరగట్లేదు, ఎంత వేగం బయటపడతామా అనుకుని అనుకోవడమో, లేకపోతే అక్కడికి వెళ్ళి నా మీద పడతామేనా పక్కవాడిని తిట్టుకోవడమో, ఇవి జరుగుతుంది. కానీ దానిని చూసిన వెంటనే విశ్వాన్ని విస్మరించి శివాని అక్కడ జారిపడి అక్కడే అంటుకుపోవాలంటే ఎన్ని జన్మల తపస్సు పండాలి, అది పండింది ఈ తిన్నడికి. పండిన వెంటనే సంతోషంబున కాంచె తిన్నడు, చూడ్డమే సంతోషంతో చూసేట. చూసి సంతోషం కాదు, చూస్తూనే సంతోషం, సంతోషంతో చూశాడు. సంతోషంబున కాంచె తిన్నడు సమస్త వ్యాపకానంత వేదాంత స్థాపిత చిన్మయాంగం, అవిద్యాధ్వాంత సంతాన సంక్రాంత స్వాంత నిశాంత జంతు సుఖ మార్గ ప్రాపకాభంగ రుక్కాంతాపాంగము దివ్యలింగము వివిక్త చేయ నిర్లింగము సంతోషంబున కాంచె తిన్నడు. సంతోషంతో చూసేట. ఎటువంటిది అంటే, తూర్జడి గారికి శివావేశం వచ్చేసింది ఇక్కడ. శివలింగాన్ని చూశాడన్న ఒక్క మాట అది కాదు, పరవశంతో మహాసమాసాన్ని వేశాడు.

లోంచ కంచుకోదంచి తంగుడుగుచు, ఒళ్ళంత పులకించిపోయిందిట. ఎంత పులకించిపోయిందంటే పులకింత అనే వస్త్రం వేసుకున్నాడా అన్నట్టు పులకించిపోయిందిట. ఎంత విశేషంగా చెప్పాడు చూడండి. ఈ విషయమే త్యాగరాజస్వామి అంటారు. రామచంద్ర, నాకు ఎలాంటి కొలువు ఇవ్వాలో తెలుసా నువ్వు? పదవి నీ సద్భక్తి గల్గుటే. పదవి అంటే నీ సద్భక్తేనయ్యా. అంతేగాని డబ్బులు పోగులు చేసుకుని ఇంకోటి మీద పెత్తనాలు చెలాయించేది కాదయ్యా పదవి. బంటుగా ఉండడమే పదవి అన్నాడు. బంటుగా ఉండడమే రాజ్యాభిషేకం అంట. ఏమిటా బంటు అంటే? బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ. తుంట వింటి వాని మొదలైన మదాదుల నేల కులజేయు వీర బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ అని అడిగాడు. ఆ బంటు బలిష్ఠుడై శత్రు సంహారం చేయాలి కదా. కాముడు మొదలైనటువంటి శత్రువుని సంహరించగలిగే బలమైన బంటు కొలువుని ఇయ్యవయ్యా. అంతేకాదు బంటు కొన్ని యూనిఫార్మ్ కావాలి, అంటే వస్త్రం కావాలి. పైన బంటులు కంచుకం వేసుకుంటారట. భటులకి ముఖ్యమైన వస్త్రం కంచుకం అంటే చొక్కా వేసుకోవాలి, అంగి అది వేసుకోవాలి కంచుకం. అంతేకాకుండా ఒక ముద్రవేళ వేసుకోవాలి, ఒక ఆయుధం పట్టుకోవాలి. అందుకని ఏమంటాడంటే రోమాంచమనే ఘన కంచుకము, రామభక్తుడనే ముద్రబిళ్ళయు, రామనామమనే వరఖడ్గము, ఇవి పట్టుకున్న బంటు రీతికులు వియ్యవయ్య రామ అని అడిగాడు. ఎంత గొప్పగా చెప్పాడు. ఏమిటయ్యా కంచుకము అంటే? రోమాంచమనే ఘన కంచుకము. రామా అని తలసగానే ఒళ్ళంతా పులకించిపోవాలయ్యా, ఆ స్థితి నాకు కావాలి. అలా రాలేదనుకోండి ఈ శరీరం శరీరం కాదుట. ఏ శరీరం అయ్యా శరీరము అంటే, శివాన్ని తలచుకున్న వెంటనే ఏ శరీరం పులకిస్తుందో ఆ శరీరం శరీరం. శివనామం విన్న వెంటనే ఏ కన్ను చెమరుంచుతుందో ఆ కన్ను కన్ను, లేకపోతే అది ఒట్టి గాజు అని చెప్పారు. అందుకే గొప్ప విషయం ఏమిటయ్యా అంటే, శివుడు గొప్ప అంటే శివుడు ఎలాగూ గొప్పే, కానీ శివభావన ఇంకా గొప్ప అని చెప్తున్నాడు. శివభావన గొప్పట. శివభావన వచ్చిందా? శివభావన నా శరీరాన్ని భోగభూమి చేసేస్తుందట. శరీరం భోగభూమి కావాలని అందరూ అనుకుంటాం. మన శరీరం శుభ్రంగా భోగాలనుభవించాలని. అయితే నిజంగా ఏది భోగమయ్యా అంటే, బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారు భోగభూమి చిరపద ఫలకాంక్షి సేవ్యమానం పరమ సదాశివ భవనాం ప్రపద్యే అన్నారు ఆదిశంకరులు. ఏదయ్యా నిజమైన భోగభూమి అంటే, నా శరీరం ఎప్పుడు భోగభూమి అవుతుందంటే, బహువిధ పరితోష బాష్పూర స్వామిని తలంచుకోగానే అనేక విధములుగా ఆనంద బాష్పాలు జాలువారుతూ ఒళ్ళు పులకించిపోయి గొంతు గద్గదమైతే అప్పుడు నా శరీరం భోగభూమి. ఈ భోగం ఈ శరీరానికి ఇచ్చినటువంటిది ఏది? పరమ సదాశివ భవన. సదాశివుణ్ణి తలంచుకున్న తలంపు చేత మాత్రమే ఈ భోగం నా శరీరానికి వస్తుంది. కనుక ఎల్లవేళలా నాకు ఆ భావన చాలు, ఆ భావన నేను శరణ వేడతాను, అది ఉంటే ముక్తి, శివభావనే ముక్తి. ఇటువంటి ఆనంద స్థితిని శివభావన ఇస్తుంది గనక ఆ భావన చాలు అన్నాడు. అందుకే మన త్యాగరాజస్వామి ఎవరయ్యా మహానుభావులు అంటే, హొయ్యలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులు. వాళ్ళయ్యా మహానుభావులు. శివనామం విన్న వెంటనే ఒళ్ళంతా పులకించి ఆనంద బాష్పాలు జాలువారితేనే. ఒకవేళ రాలేదనుకోండి ఇంకా పాపపు ప్రారంధం మూటకట్టు కూర్చుందని అర్థం. అది విశేషం. అయ్యా ఎన్ని మార్లు విన్నాం శివా అని, ఏమీ చలించట్లేదు అంటే అంత దళసరి పెంకు ఒకటి మనసు చుట్టూ ఉందన్నమాట, పాపపు పెంకు. అది పగలాలి, అది పగలగొట్టుకోలేకపోతున్నామే అంటే ఎంత పాపం, ఎన్ని జన్మల పాపం అది ఒక్కసారి తలంచుకుంటే. అది పగలగొట్టుకోవడానికి ఎన్ని డైనమైట్లు పెట్టి పేల్చాలో అది. ఆ అజ్ఞానం అనేటువంటి శిలని పెకలించదే ఆ లోపల ఈ మృదువైన సాత్విక భావన ఉదయమంది. ఈ శివ అనే నామం వినగానే నయనంగళ దశ్రుధారయ వదనం గద్గద రుద్ధయాగిరా పులకైర్నిచితం కదావపుత్తవ నామగ్రహణే భవిష్యతి అంటారు చైతన్య మహాప్రభు. స్వామి నీ పేరు విన్న వెంటనే నయనం గళదశ్రుధారయ వదనం గద్గద రుద్ధయాగిరా పులకైర్నిచితం కదావపు, ఉళ్ళంతా పులకించి గొంతు గద్గదమై కనుల నీరు రావాలయ్యా ఎప్పుడు? తవ నామగ్రహణే నీ పేరు విన్న వెంటనే. కదా భవిష్యతి, ఎప్పుడొస్తుందయ్యా నాకు భాగ్యం అన్నాడు. ఆ భాగ్యమే కోరుకున్నాడు, ఇంకేమీ అడగలే. నధనం నజనం నసుందరి కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహితికి చెయ్యి. ఏ నపము లేని భక్తి అంటే ఇదే. శివుణ్ణి ఎందుకండి తలుచుకోవాలి, మనకేమొస్తుంది అనే వ్యాపారం ఉండదు. భక్తితో వ్యాపారం ఏంటయ్యా? భక్తికి భక్తే. భక్తి భావన వస్తే పులకించాలి, రాలేదంటే దుఃఖించాలి. అది వస్తే చాలు, అదే భోగం.

0: సంపద. అందుకే నారదుడు చెప్తాడు భక్తి సూత్రాల్లో ఎంత గొప్పగా అంటే, కంఠావరోధ రోమాంచాస్త్రభి పరస్పరం లపమానా పావయంతి కులాని పృథివీంచ తీర్థం కుర్వంతి తీర్థాన్ని క్షేత్రం కుర్వంతి క్షేత్రాన్ని. కంఠ అవరోధ రోమాంచాస్త్రభి పరమేశ్వరుడి గురించి తలంచుకోగానే మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని గీతలో పరమాత్మ చెప్పినట్లుగా ఆయన్ని తలంచుకోగానే గొంతు బొంగురు పోయి ఒళ్ళంతా పులకించి ఆనంద బాష్పాలు వచ్చేటువంటి ధన్యులు వాళ్ళు తరించడమే కాకుండా వారు పుట్టిన కులం తరిస్తుంది, వారు మెట్టిన నేల తరిస్తుంది, వారి వల్ల క్షేత్రాలు తరిస్తాయి, తీర్థాలు తరిస్తాయట. గంగాది సర్వ నదులు ఇలాంటి భక్తులు స్నానం చేయడానికి వస్తే మేము ధన్యులమైపోయాం. పాపాత్ముల యొక్క పాప పంకిరాలు కడిగి కడిగి ఆమెను అంటుకున్న మేము ఈ మహాభక్తుల పాదధూళి సోకి ధన్యులమవుతున్నాం అని నదులు అనుకుంటాయట, క్షేత్రాలు అనుకుంటాయట. అలాంటి ఒక మహాపుణ్యాత్ముడైన భక్తుడు శివ దర్శన మాత్రం చేత ఏం వేదాలు చదివాడయ్యా, ఏం శాస్త్రాలు చదివాడు, ఏ ఉపన్యాసాలు విన్నాడు, ఎన్ని అర్చనలు చేశాడు, అనేక కోట్ల జన్మల పుణ్యాల ఫలం పండి శివుణ్ణి చూసిన వెంటనే కాంచి రోమాంచ కంచుకోదంచి తాంగుడగుచు ఆనంద బాష్పంబుల దిశయిల్ల ఆ మహాలింగమునకు సాష్టాంగనతులు చేసి ముకుళితహస్తుడై చెరబోయి. ముందుగా ఏం చేశాడంటే సాష్టాంగదండ ప్రణామం చేసేట, ఆ శివలింగాన్ని చూసిన వెంటనే. ఎవరు ప్రేరేపించారు శివలింగాన్ని చూస్తే అలా నమస్కరించాలి అని? ఎవరు ప్రేరేపించారు? స్వామి ముందు నిల్చుంటే గొంతెత్తి శివాన్ అరుద్దామంటే పక్కవాడు పిచ్చివాడు అనుకుంటాడేమో అని చుట్టూ చూస్తుంటాం. అలాంటిది విశ్వాన్నే విస్మరించి శివాన్ని అరవగలిగి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఆ విధంగా దండ ప్రణామం చేసి లేచి ముకుళిత హస్తుడై రెండు చేతులు దోయిలించి ఒక్కసారి వీళ్ళు అక్కడ కూర్చుండి పెట్టా. కూర్చుండిపోయి స్వామిని పలకరిస్తున్నాడు. ఆ పలకరింత ఎంత బాగుందో చూడండి. ఓ స్వామి, ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులు సింగముల్ గాసింబెట్టెడు కుట్రన అట్టడవిలో కల్జుపు క్రీనీడ ఏయాసంగట్టితి వేటిగడ్డయిలు నీ వాకున్నచో కూడి నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీ కిందేటికే లింగమా. ఏమయ్యా శంకరా, స్వామి ఇక్కడ కూర్చున్నావా, పాపం వచ్చి పాపం ఏమీ తెలియదు, తనలాగే తన దేవరా అనుకున్నాడు, బెజ్జమహాదేవ్ అనుకున్నట్లే. అలా అనుకుంటే చాలు, మూర్ఖుడండి, శివుడేమిటండి, అడవిలో కూర్చోవడం ఏంటండి, ఆయనకేంటండి, ఇంటికి పిలవడం ఏంటండి, తిండి పెట్టడం ఏంటండి అంటే ఆ మూర్ఖత్వం కూడా లేని తెలివితేటలు ఒక శాపాలు అయిపోయాయి మనకి. తనవాడనుకుని స్వామిని అంత ఆదరిస్తే తనవాడైపోతాడు ఆయన. అందువల్ల మొదటే చెప్పుకున్నాం బెజ్జమహాదేవి గురించి చెప్పేటప్పుడు, అదంతా కూడా ఎందుకంటే ఈ కథ అర్థం కావడానికి మనం వేసుకొచ్చిన మెట్లు అవన్నీ కూడా, అది అర్థం చే, ఇందులో ఉన్న ఆనందం అర్థం కావాలంటే ఆ మెట్లన్నీ గుర్తు తెచ్చుకోవాలి. ఏ రోజుకు ఆ రోజే అంటే ఈ రోజు దగ్గర రాలి, ప్రతిదాన్ని కొనసాగించుకుంటూ వస్తే ఇందులో ఉన్న గొప్పతనం అర్థమవుతుంది. ఏమిటయ్యా స్వామి ఇక్కడ పెట్టుకున్నావా ఇంటిని, చూడు పాపం పులులు సింహాలు ఎన్ని తిరుగుతున్నాయో, ఈ భయం ఎట్లే, ఈ జువ్వు చెట్టు నీడలో ఎందుకయ్యా ఇల్లు కట్టుకున్నావు, పాపం ఆకలేసినా దాహం వేసినా తెచ్చి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఒక్కసారి మా ఊరు వచ్చేయకూడదు, నీకు అన్ని పగలు అక్కడున్నాయి, నీకు అన్ని రకాల మాంసాలు పెడతాం మేము, కొండల కానలం తిరిగి క్రొవ్విన పందుల లేళ్ల దుప్పులను చెండిన పెక్కు చందముల చిన్నక పెద్దక కారు కమ్మగా వండుదురు. అన్ని రకాలైనటువంటి జంతువుల్ని వేటాడి కారు కమ్మగా వండుతాం. కారు కమ్మగా అంటే చక్కని రుచితో వండుతాం సుమా. అంతేకాదు అట్లా పిట్టలను వండుదురు, పిట్టలను కూడా వండి పెడతామయ్యా. ఇచ్చట ఉండనేలా నాకుండొకటాన తీక ఉడుమూరికి రాగదవయ్య లింగమా. మరో మాట అడగయ్యా, నాతో పాటు వచ్చేసి ఉడుమూరికి అని అడిగాడు. ఎంత ప్రేమగా చూడండి. అంతేకాదు నీకడ పాయసాలు కూడా పెడతాం. మా దగ్గర దొరికే బియ్యాల రకాలు ఎన్ని తెలుసా, విను, ఇవ్వరి ప్రాలును, నొడిపిళ్ళు, కునుకుబ్రాలును, వెదురుం ప్రాలును, ఇన్ని రకాల బియ్యాలున్నా మీ దగ్గర, నివ్వరి ధాన్యము, గునుకు ధాన్యము, వెదురు ధాన్యములు అని అనేక రకములైన ధాన్యములు మా దగ్గర ఉన్నాయి. ఇక పాలంటావా, అనేక రకములైన చక్కటి పాలు, పాడి కూడా మా దగ్గర సమృద్ధంగా ఉంది. కనుక సబర్రప్ప మెకముల పాలును కలవచట నీకు పాయసమున్నతను, మంచి పాయసాలు పెడతామయ్యా. అంతేకాదు మా దగ్గర తేనెలుంటాయి, అవి ఎంత బాగుంటాయంటే పుట్ట తేనెయ నెరతేనె పుట్ట జున్ను తొర్రతేనెయ గలవు, పుట్టతేనే పెరతేనే అలాగే పుట్ట జున్ను తొర్రతేనెయలు, ఇన్ని రకాల తేనెలున్నాయ్యా, ఇవన్నీ కూడా నీకు ఆరగింప, నీకు ఆరగించడానికి సిద్ధంగా అక్కడ ఉంచుతాం మేము. అంతేకాదు పళ్ళు, రకరకాల పళ్ళు, నేరేడు పండులు నెల ఇట్టి పండులు కొండ మామిడి పండ్లు దొండ పండ్లు వెలగ పండులు పుల్ల వెలగి పండులు సంకెన పండ్లు వలుసు పండ్లు ఇన్ని రకాల పండులున్నాయ్యా ఇవన్నీ ఇస్తాం. అసలు పాపం ఒంటరిగా కూర్చున్నవే నీకేం తోస్తుందయ్యా అని. ఏమిటి పాపం? ఆయన ఒంటరి వాడా? పరమాత్మ ఓంకార స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, ఆయనకు ఆకలి ఉండదు, దాహం ఉండదు అని ఇన్ని మనకు తెలుసు. కానీ ఆయన మాత్రం దొరకలేదు, ఇతనికి ఏమీ తెలియదు, ఆయన దొరికాడు. అంటే అర్థం ప్రేమ భావన అనేటువంటిది. ప్రేమతో పరమేశ్వరుడు ఉనికిని సత్యమనే నమ్మేవాడికి, ఆ నమ్మకం అనుభవంగా మారిన వాడికి భగవంతుడు తప్పకుండా సాక్షాత్కరిస్తాడు. అందువల్ల ఎంత అమాయకంగా అంటున్నాడో చూడండి. ఇందులో ఈ భక్తిలో ఉన్న విశేషం ఏమిటంటే, నాకు ఏదో ఇవ్వు వచ్చి అనే మాట లేదు. నీకిది ఇస్తాను, నీకిది ఇస్తాను, నీకివి, నువ్వు హాయిగా ఉండాలి, నువ్వు హాయిగా ఉండాలి, నువ్వు హాయిగా ఉండాలి. ఈ ఒక్క భక్తి చేతనే స్వామిని రప్పించుకున్నాడు. అది విశేషం అనమాట. అందువల్ల ఏ భక్తి భగవంతుడిని రప్పించుకుంటుందంటే ఈ భక్తి. కనుక స్వామి రాలేదా కనబడలేదా అంటే ఆయన్ని రప్పించే ఈ శక్తి మన దగ్గర ఉందా అని ప్రశ్నించుకోవాలి. ఆ శక్తి పొందిన ఈ మహానుభావునికి భక్తితో నమస్కరించుకోవాలి. అడుగుతున్నాడు, పాపం ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నావే, ఏమైనా తోచుతుందా నీకు? అక్కడికి రా, నీకు బోలెడంత కాలక్షేపం. ఇక్కడేముందయ్యా? ఇల్లో ముంగిలియో అనుంగు చెలులో ఈడైన చుట్టంబులో ఇల్లాలో కొడుకో తరింపవశమే ఈ పొడుముల్లేక. పాపం వీళ్ళెవరూ లేకపోతే ఏమైనా తోచుతుందా? మా పల్లెన్ కోరిన వెళ్ళను గలవు తెప్పల్గాగా నీకిచ్చేదన్ చెల్లంబో ఇట నుంటి నిండకటు విచ్చేయంగదే. మా పల్లెకొస్తే నీకు కావలసినవన్నీ ఉన్నాయ్యా, ఇక్కడ ఒంటరిగా ఉండకు, అక్కడికి వచ్చేవయ్యా అని చెప్పినా ఆయన కదలలేదు. కదులుతాడా? వస్తుందండి రాయి, ఎక్కడొస్తుంది? అది మన యొక్క విశ్వాసం. కానీ ఆయన కదా రాయి కాదు, శివుడే. అందుకే భావేహి విద్యతే దేవః అని చెప్పింది మన శాస్త్రం. ఎక్కడుంటాడయ్యా భగవంతుడు అంటే, భగవంతుడు భావగతుడు, అంతేగాని నపాషానే నమృణ్మయే నకాష్ఠే విద్యతో దేవః నపాషానే నమృణ్మయే అని చెప్పేసింది మన శాస్త్రం.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.

ప్రాణేచ నిరస్త షండః నిరస్తమర్కః అవరక్తౌ షండామర్కౌ దహామునా శుక్రక్రమిదసి మన్సిరక్రమిదసి కల్ప్రథమస్కంకర్ విశ్వకర్మా కల్ప్రథమో మిత్రవర్ణో అగ్నిః కల్ప్రథమో

ఆధార బ్రహ్మవర్చసే భవతి ముఖం వారే తన్నక్షత్రాణృత్తికాృత్తికా పద్యమాధత్తే ముఖ్యదే భవతి అథో ఖలు అగ్నినక్షత్రమిపచారించి గృహాన్ హతాహుకో భవతి ప్రజాపతిరోహిణ్యామగ్నిమ

అథైర్యోమం వత్సపాక్రామతే హే పునర్వస్వోరాదశత తదో వేకాలభామం వసుపావత్సద హురా భద్రస్కన్ పాపీయాన్స్యాపునర్వస్వరజ్ఞమాదధేత పునరేనం వామం వసుపావత్సతే భద్రోభవతి హ్యకామగే రదానకామానే ప్రజాస్యతి కపూర్వ

నక్షత్రం చతురే ఫల్గుని భజ్యే భవపతి కాలగంజావేనామాసురాసన్ హేతు వర్గాయ లోకాయాజ్ఞమశిన్వత పురుషయిష్టకాముపాదధారురుషయిష్టకాం స ఇంద్రాబ్రాహ్మణ భ్రువాణిష్టకామాదత్తామే చిత్రానామేతి హేతు వర్గం లోకమాప్రారోహన్ హేంద్రయిష్టకామాదృషత్ హే వాగేయంత సపూర్ణావయోభవన్.

అమృతాయ బ్రహ్మవచ్చసే భవతి ముఖం బాహే సదృశూనాగ్నిమాధత్తే ముఖ్య ఏ భవతి అథో యోగిమంతమే వైనం ప్ర

ఫల్గుణే ప్రశ్నితేతం వత్సరస్థాయ పాపీయాన్భవతే ఉత్తరయోధాధీత ఏషావేష్ప్రథమాత్యుత్సంవత్సరస్య చతుర్థే ఫల్గుణే బృహదేతం వత్సరస్థాయ అవీయాన్భవతే అసో ఖలు యదైనముపనమే అసాదీత శైవాస్యర్థి ఉద్ధంతి సేవాస్యామేభ్యం తదః

ఖరస్యామదధారే సభూషా అభవన్ శరస్యాయమాధేర్ హరమశ్యామదధార సరస్చంద్రమతి కృష్ణం భూషాన్నిగమన్నోధ్యాయేర్వాపృథివ్యోరేమయజ్ఞేర్యమాధత్ ఆగోరూపృత్వాపృథివేంద్రావిశత్ ప్రబోధే కుర్వాణ పృథివేమసమచరత్ సదాకుకరేషమభవత్ యదాకుకరేషంభారోభవతి యేవాశ్రవత్రన్యక్తం సదేవాలుంధే ఓర్జం వాతకమురసం పృథివ్యా ఉపదేకా ఉద్విహంతి షద్వల్లేకం షద్వల్లేకమపాసంభారోభవతి ఓర్జమేవరసం పృథివ్యా.

సంవేదా ప్రజాపతి ప్రజా అసృజత సామన్నముపాక్షీయత సాభ్యస్తోదమోత్రాభిరత్ సమైతా సామన్నన్నాక్షీయత ప్రదోష సంభారో భవతి సాస్తన్నం క్షీయతే సా పూర్వా ఇదమగ్రే సమిదమాసీత్ తేన ప్రజాపతిరశ్రామ్యతే అథ వినర్గ్యాది సో పశ్యత్ పుష్కరబన్నం తిష్టతే సో మన్యత అస్తి వైతే తిగమతిష్టతీతి అవరాహో రూపం దృత్తోపన్యమజ్జతే సపృషేమదాక్షతే సత్యాముపహత్యోతమజ్జతే సత్పుష్కరబన్నే ప్రసయతే శిర ప్రసయతే సత్పృషవ్యయకృతమిత్రం అభూద్వా ఇదమితి సద్భూమ్యే భోమిత్రం సాన్నిజోనివాసస్తమవహతే సాగుంసర్కరాభిరతంహత్ సంవైనా భూతి సచ్చర్కరాణాగుంసర్కరత్రం చద్వరాహవిహతం సంభారణ భవతి అస్యామేవాసం వక్కారమగ్నిమాధత్తే సర్కరా

ఇచ్చతి అగ్రదేభ్యోనియత అశ్వం కృత్వాయతం వత్సరమే సరస్వత్సం యశ్వత్సం భాగవతి హేవాసిన్యత్సం సదేవాంధే దేవాహోజంజ్యపజంత సర్వం వరగుణతిష్ట.

తస్య వర్ణమచ్చిద్యత సత్సన్మాధవే సత్పన్నశ్చ పన్నస్వన్ యస్య వర్ణమయత్సంభారవతి సోమశీర్షమేవారుంధే దేవాలే బ్రహ్మన్నవదంత సత్పన్న ఉపాసనోత్ విశ్వమాదే నామ షట్పన్నమయత్సంభారవతి బ్రహ్మవచ్చదమేవారుంధే ప్రజాపతిరగ్నిమసృజత స్వాభిషేత్రమాధక్ష్యతీతి కర్మ సంజాతమే తచ్చమ్యేషమిత్వం హమేమయత్సంభారవతి సాంద్రాప్రవాహాయ అగ్నే కృష్ణస్య గత ప్రచండ సంభాత్ సజ్జైకం

ఆహవే అసురా అగ్నిమాదశి సరగచ్చతే సహవీజనగ్రహాదశాయుగమత్యం హతాన్వాహాయవజనం సాబ్రణే ప్రదేశ్రేరకా భద్రా భూత్తా పరా భవిష్యంతేతి

అగ్నిమాదసరైతి సరగచ్చేంద్రాహారమగ్రాదసారికమత్యం హతామీరం చాభ్యవేద్రాచ్యేకాల భద్రాభూత్సాగం లోకమే.

సాధువర్గం లోకమేసి ప్రజాం పునరిందతే సాగ్రవేది నామనం కథావాహంతవాక్యమాధ్యామి యథాక్రజయాపదుగర్మిషనేష్యసేకేస్థాస్తి అభిహృతవర్గం లోకం జేష్యసీతి దారికపత్యమగ్రాదధా దారికపత్యం

అస్మిన్నేవేణోకేస్తాయీయం సేనేవర్జం లోకమభ్యజేవ్యజాయస్మిన్ లోకే అభిమర్జం లోకం జయతి

ప్రతిష్టమాధాపి హరిమే లోకాేష్ైనం లోకేషు ప్రతిష్ఠితమాధత్తే సర్వే పంచభిరా.

హరతి అథేత్యేమే లోకా ఏష్ైనం లోకే ప్రదర్శితమాసత్ ప్రజాపతిరగ్నిమ సృజన.

సమదే అగ్నే భవమానాయ అగ్నే పాపకాయ అగ్నే షడగ్నేమానాయ నృపదే పునరాత్రేమైనగ్నే పాపకాయ భూతదేవాచ్యున్నాచ్యం దాది షడగ్నే బ్రహ్మవర్తదేవాచ్యన్ుపరిష్టాది హే వా పురాత్రం హే దేవామి జయముపయంత అగ్నౌ రామం వధన్యత.

ఆదిత్యాదీర సత్యేనావారుంధన బ్రహ్మవాదినా వదంతి సనభోగావైతాగ్న్యాభేదస్య ఆజ్ఞేయో వా అష్టాకపాలో జ్ఞాభేదమిది సత్యం జరుగవే.

ప్రజననాయ తమ ప్రజాపశుభిర్ప్రజాయే అసో యజ్ఞైవేషాభిక్రాంతి అసర్గం ప్రవర్తయతి మనుష్యరభేణ దేవ

సంవత్సరః సంవత్సర ఏవ ప్రతిష్టతి కామోర్ధం దేయం అవయమిదస్యావరుద్ధ్యై ధర్మస్య రక్తమయమగ్నిః సంవయ పశుభిర్భవతే షడ్విస్తోకాయ తనయావిజక్ష పాదప్రాణస్తయమగ్నిః సంవయ పశుభిర్భవతే సవితం తోకాయ తనయాయ పిగుంపజ కాచే

ధర్మశ్చాపత్యమాదాసి పాప ప్రాణయిత్యన్నాభజనం హర్కశ్చక్షుత్యాహమనీయం శరణైనాయతే తథాభోజనం అనంతరమధికారేదాగమ్యాధీయమానే స్వాతంత్రోపాయం లోక సత్యన్నైవేణం లోకే ప్రతిక్షితమాసత్తే వామదేవేణమధికారీయమానే అంతరిక్షం వై

సమిదంతోయతనయాయుతం పశేత్యాహన్నదేవాత్మైరేశ్వరయ్యేమ ప్రజలం పేరు విద్వాహ విభక్తి

ఇతరిమాయమాజిరాన్యామిచ్చాయి సాధుకేవలే అబోధోభ్యమస్మాజ్యం వంధతి సంసతి సంవహిత్వాంగముద్ధరతి సంవత్సరమేవేదోహితం ప్రణయతి అనాహిరక్షస్యాజ్ఞమాధత్తైతి సా సంవత్సరే పురస్కారాద్యా సంవత్సరాధ్యాత్సరేణ్యాద్యాద్యాద్యాద్వాదశరాత్రయ

సంవాదితం సర్వం కాంక్షేదైవం సజ్జశృణోతి అసర్వృంపేదోపాయేత్యాన్నమేన శృణోతి తయ్య ప్రజామ్యే గోపాలేత్యాహ ప్రజామేవేతేన శృణోతి ఖర్జస్ పశోన్య

ేదాస్మైరాజాంతర్ేదాద్రవిష్మాదమాదాకరువన్ ృతయేష్ధ్రువాయాం తేషాదాకాలో నామస్య.